ఇది శ్రీ శివసహస్రనామ స్తోత్రం. మహాభారతం అనుశాసనక పర్వాంతర్గతమైనటువంటిది. ఏ అనుశాసనక పర్వంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడిందో అదే పర్వంలో ఈ శివసహస్రం కూడా అందించబడింది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మహాభాగవత శిఖామణి అయిన భీష్మ పితామహుడు అందజేశాడు. ఆచార్యుడు అందజేసినది విష్ణు సహస్రనామ స్తోత్రమైతే సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీ శివసహస్రనామ స్తోత్రాన్ని భీష్మాదులందరికీ తెలియజేసినట్లుగా అనుశాసనక పర్వం మనకు అందజేస్తున్నది. అతి సనాతనమైన శ్రీ శివసహస్రనామ స్తోత్రం ఆదిలో బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో 10,000 నామాలుగా గ్రహించి క్రమక్రమంగా అనేక మంది దేవతలకు దేవర్షులకు అందజేశాడని, స్వర్గలోకంలో ఉన్నటువంటి తండి అనేటటువంటి దేవర్షి దీనిని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు 1,000 నామాలుగా అందజేశాడని మహాభారతం తెలియజేస్తున్నది. ఆ 1,000 నామాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి నుంచి ఉపదేశం పొందినట్లుగా తానే తెలియజేస్తూ, భీష్మ పితామహుడు, ధర్మరాజు మొదలైన వారందరూ ఉన్నటువంటి క్షేత్రములో ఉపదేశిస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు విని తరించబోతున్నాం.

శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం తాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథ శివసహస్రనామ స్తోత్రం. స్థిరస్థాణు ప్రభుర్భీమ ప్రవరో వరదో వర సర్వాత్మా సర్వవిఖ్యాత సర్వసర్వకరో భవ. జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ సర్వభావన హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభు. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువ. శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దన. అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావన. ఉన్మత్త వేష ప్రచ్ఛన్న సర్వలోక ప్రజాపతి. మహారూపో మహాకాయో.

శుద్ధభి పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః చంద్ర సూర్యశని కేతుర్గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః మహాతపాఘోరతప అదీనో దీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమంతపః యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః విశ్వరూప స్వయం శ్రేష్ఠో బలవీరో బలోగణః గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామయేవ చ మంత్రవిత్ పరమో మంత్రః సర్వభావకరో హరః కమండలుధరో ధన్వీ బాణహస్తకపాలవాన్ అశనీశతఘ్నీ ఖడ్గీ పట్టిసీచాయుధీ మహాన్ సుర్వహస్తస్సు

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థ కృష్ణయేవ చ శృగాల రూపః సిద్ధార్థో ముండః సర్వ శుభంకరః అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ధ్యపి ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వసాయీనభస్థలః త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః అహశ్చరో నక్తం చరస్తిగ్మమన్యుః సువర్చసః గజః దైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూల రూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచర ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః ఘోరో మహాతపః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః న్యగ్రోధరూపోన్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణవాసశ్చ హర్యస్వః సహాయకర్మకాలవిత్ విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడభాముఖః హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధిః సర్వవి

నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ

అనుగతో బల ఇతిహాసస్య కల్పశ్చ గౌతమోథ నిశాకరః దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకరః కలిః లోకకర్తా పశుపతిర్మహాకర్తా హ్యనౌషధః అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్రయేవ చ నీతిర్హ్యనీతి శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః బహు ప్రసాదస్సు స్వప్నో దర్పణోధత్వమిత్రజిత్ వేదకారో మంత్రకారో విద్వాన్ సమరమర్దనః మహామేఘ నివాసీ చ మహాఘోరో వశీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః స్వస్తిదస్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్స

మహానేత్రో నిశాలయః మహాంతకో మహాకర్ణో మహోష్ఠశ్చ మహాహనుః మహానాసో మహాకంభుః మహాగ్రీవశ్మశానభాక్ మహావక్షామహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః లంబనో లంబితోష్ఠశ్చ మహామాయప్పయోనిధిః మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః మహానఖో మహారోమః మహాకోశో మహాజటః ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః స్నేహనో స్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః వృక్షాకారో వృక్షకేతురనలో వాయువాహనః గండలీ మేరుధామా చ దేవాధిపతిరేవ చ అథర్వశిష్యః సామాస్యః ఋక్సహస్రామితే క్షణః యజుపాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా అమోఘార్థప్రసాదశ్చ అభిగమ్యః సుదర్శనః ఉపకారప్రియః సర్వః కనకకాంచనఛవిః నాభిర్నందికరో భావః పుష్కరస్థపతిస్థిరః ద్వాదశస్త్రాసనశ్చాద్యో యజ్ఞో యజ్ఞసమాహితః నక్తం కలిశ్చ కాలశ్చ మకరకాలపూజితః సగణో గణకారశ్చ భూతవాహనసారథిః భస్మశయో భస్మగో

భస్మభూతస్తరుర్గణ లోకపాలస్తథా లోకో మహాత్మా సర్వపూజిత శుక్లస్త్రిశుక్లస్ సంపన్న శుచిర్భూత నిషేవిత ఆశ్రమస్థక్రియావస్థో విశ్వకర్మమతిర్వర విశాలశాఖస్తామ్రోష్ఠో శంభుజాలః సునిశ్చలః కపిలః కపిశః శుక్ల ఆయుశ్చైవ పరోపరః గంధర్వో హ్యదితి స్తార్క్ష్యః సువిజ్ఞేయో సుశారదః పరశ్వధాయుధో దేవ అనుకారీ సుబాంధవః తుంబవీణో మహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో నలః బంధనో బంధకర్తా చ సుబంధన విమోచనః సయజ్ఞారిః సకామారిర్మహాదంష్ట్రో మహాయుధః బహుధా నిందితః శర్వః శంకరః శంకరోధనః అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహ అహిర్బుధ్నియో నిలాభశ్చ చేకితానో హవిస్తథా అజై కపాశ్చ కాపాలి త్రిశంకురజితః శివః ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వశ్రవణస్తథా ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువోధరః ప్రభావః సర్వగో వాయురర్యమా సవితారవిః ఉషంగుశ్చ విధాతా చ మాంధాతా భూతభావనః విభుర్వర్ణ విభావీ చ సర్వకామగుణావహః పద్మనాభో మహాగర్భశ్చంద్రవక్త్రోనిలోనలః బలవాంశ్చోపశాంతశ్చ పురాణ పుణ్యచంచురీ కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః సర్వాశయో దర్భచారీ సర్వేషాం ప్రాణినాం పతిః దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వరత్నవిత్ కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రయః కూలహారీ కూలకర్త బహువిద్యో బహుప్రదః వణిజో వర్ధకీ వృక్షో వకుళశ్చందనశ్చదః సారగ్రీవో మహాజిత్రులలోలశ్చ మహౌషధః సిద్ధార్థకారీ సిద్ధార్థః ఛందో వ్యాకరణోత్తరః సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః అమోఘః సంయతో హ్యస్వో భోజన ప్రాణధారణః ధృతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరిః హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలప్రవేశినాం ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః మహాగీతో మహానృత్యో హ్యప్సరోగణ సేవితః మహాకేతుర్మహాధాతుర్నైకసానుచరశ్చలః ఆవేదనీయ ఆదేశః సర్వగంధసుఖావహః తోరణస్తారణో వాతః పరిధీపతిఖేచరః సంయోగో వర్ధనో వృద్ధో అతివృద్ధో గుణాధికః నిత్య ఆత్మసహాయశ్చ దేవాసురపతిపతిః యుక్తశ్చ యుక్తబాహుశ్చ దేవో దివి సుపర్వణః ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువోథ హరిణో హరః వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః శిరోహారీ విమర్శశ్చ సర్వలక్షణలక్షితః అక్షశ్చ రథయోగీ చ సర్వయోగీ మహాబలః సమాంనాయో సమాంనాయః తీర్థదేవో మహారథః నిర్జీవో జీవనో మంత్రః శుభాక్షో బహుకర్కశః రత్న

நமோ மகத்பியோ ரிஷிபியோ குருபியோ நம. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமైన சபா சதஸ்சுக்கு சவினய நமஸ்சுலு சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీ రుద్రోపనిషత్తులో 5వ అనువాకంలో హ్రస్వాయచ వామనాయచ బృహతేచ వర్షీయసేచ వృద్ధాయచ సంవృద్ధ్వనేచ వరకు చెప్పుకున్నాం. ఇందులో బాల్యం నుంచి వార్ధక్యం వరకు ప్రతి అవస్థలో మన లోపల రుద్ర చైతన్యం ఎలా ఉంటుందో ఒకటి పరిశీలించడం ఒకవైపు, అదేవిధంగా మన చుట్టూ చూస్తున్నటువంటి ఈ విశ్వంలో హ్రస్వ రూపములు మొదలుకుని మరుగుజ్జు రూపములు మొదలుకుని ఎదుగుతున్న రూపములు, క్రమంగా ఎదిగి పండిన రూపములు, ఇవన్నీ కూడా రుద్ర చైతన్యంతో ప్రకాశిస్తున్నాయని, వాటన్నిట్లో రుద్రత్వాన్ని ఎలా చూడాలో చెప్పుకున్నాం. అలాగే మనం అనుభవిస్తున్న ప్రతి అవస్థలో కూడా రుద్రుడు ఆ వయస్సుకి అవస్థకు తగ్గ చైతన్యాన్ని ప్రసరించినప్పుడే మన జీవనం అనేది నిర్వహింపబడుతుంది. ఆ కారణం చేత సంవృద్ధ్వనేచ అంటే సమృద్ధి పొందినటువంటి వాడు, పరిపూర్ణుడు అని అర్థం. ఇక్కడ అంటే అన్ని విధముల సర్వాధికములైన స్తుతి నమస్కారములతో సంతృష్టి పొందేటటువంటి వాడు అని అర్థం చెప్పారు సమృద్ధ్వనేచ అని. నమస్కారానికి యోగ్యుడెవరు అని ప్రశ్నిస్తే పరమేశ్వరుడు ఒక్కడే నమస్కారానికి యోగ్యుడు. నమస్కరించడానికి ఏ ఏ సద్గుణములు కావాలో అవన్నీ పరిపూర్ణముగా ఆయన వద్దే ఉన్నాయి. ఆయన్ని కాదని, ఆయనతో సమానంగా కానీ ఆయనతో అధికంగా కానీ ఎవరిని భావించడానికి వీల్లేదు. పరమేశ్వరుడు పరమేశ్వరుడే. దీనికి మన వేదంలోని మాత్వారు ద్రచుక్రుధ అనేటువంటి మంత్రంలో ఏం చెప్తున్నాడంటే, ఓ పరమేశ్వర, సమస్త దేవతల చేత నమస్కృతుడైనటువంటి నిన్ను మేము అనుచితంగా స్తోత్రించినట్లయితే, అంటే స్తోత్రించవలసిన విధంగా కాకుండా ఏదో అరకొరగా స్తోత్రించినట్లయితే, లేదా అల్పులైన ఇతరులతో పోల్చి స్తుతించినట్లయితే మమ్మల్ని క్షమించవయ్యా అని ఆ మంత్రం చెప్పారు. ఆ మంత్రం ద్వారా మనకు అక్కడ కూడా రుద్ర శబ్దం కనబడుతుంది. అంటే రుద్రుడు సర్వాధికత్వాన్ని తెలియజేస్తున్నారు. సర్వదేవమైనటువంటి రుద్రుడే సంవృద్ధ్వనేచ అని చెప్పి, ఈ బృహతేచ వర్షీయసేచ అనే మాట బట్టి పరబ్రహ్మస్వరూపుడు అనే తెలుసుకోవాలి. ఈ పరబ్రహ్మ స్వరూపుడు గనుకనే తర్వాత మంత్రంలో నమో అగ్రియాయచ ప్రథమాయచ అని వర్ణిస్తున్నారు. అగ్రియాయచ అంటే అగ్రమునందు ఉన్నవాడు అని. అగ్రం అంటే మొదట ఉన్నవాడు. మొదట ఉన్నవాడు అంటే సృష్టికి మొదట అనగానే మనకు తెలిసినంత మేరకు ఎవరు మొదలు? బ్రహ్మదేవుడు మొదలు, సృష్టికర్త అని అంట. ఎప్పుడైనా మనం వెళ్ళగలిగిన కారణం దాకా వెళ్ళి దానివల్ల జరిగిందండి అని వెంటనే నిర్ణయం చేసుకుని ఆ కారణం మీద రభస చేస్తూ ఉంటాం. కానీ ఈ కారణం వెనక మరో మహాకారణం ఉంటుంది. అందుకే అగ్రియాయచ అని చెప్పినప్పుడు ఈయనే మొదటివాడు అంటే మరి బ్రహ్మదేవుడు కూడా మొదలే కదా అంటే తర్వాత సమాధానం ప్రథమాయచ అని. బ్రహ్మదేవుడు సృష్టికి మొదలు అనుకుంటే ఈ ఆయన కంటే మొదలయ్యా ఈయన అని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. ఈ అగ్రియాయచ ప్రథమాయచ ఈ రెండు మాటలు వేదంలో మరొక చోట హిరణ్య గర్భసమవర్తత అగ్రే అని మనకు కనిపిస్తుంది. హిరణ్య గర్భుడే ముందు ఉన్నాడు అని, అగ్రమునందు సమవర్తత ఉండేవాడు అని హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుణ్ణి అగ్రే అని చెప్పినప్పుడు అగ్రియాయచ అంటే బ్రహ్మదేవుడా అంటే ఆ బ్రహ్మ కూడా ముందు ఉన్నవాడు గనక హిరణ్య గర్భం జనయామాస పూర్వం అని వేదంలోనే మళ్ళీ చెప్పబడుతుంది. హిరణ్య గర్భుణ్ణి తన నుంచి కలిగించిన వాడు అని. పరబ్రహ్మ తన నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మని ఆవిర్భవింపజేశాడు. బ్రహ్మస్వరూపుడై ఉన్నది ఆయనే, బ్రహ్మమునకు పూర్వమున్న పరబ్రహ్మము కూడా ఆయనే అని చెప్పడానికి అగ్రియాయచ ప్రథమాయచ అని. ఉపనిషత్తులో ఇదే విషయాన్ని చెప్తూ, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రగణో హి తస్మై తమీశ్వరం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని చెప్పారు. సృష్ట్యాదియందు బ్రహ్మను కల్పన చేసి ఆ బ్రహ్మమునకు వేదములు ఇచ్చినటువంటి ఆ రుద్రునికి నమస్కారం అని శ్వేతాశ్వత ఉపనిషత్తు మనకు తెలియజేస్తున్నది. ఈ కారణం చేతన అగ్రియాయచ ప్రథమాయచ అని మనం పరిశీలన చేసినప్పుడు అగ్రియాయచ ప్రథమాయచని ఎలా తెలుసుకోవాలంటే, మనలో బాల్య యౌవన కౌమార వార్ధక్యాది అవస్థలను ఎవడైతే కల్పిస్తున్నాడో ఆయన ఆ ఆత్మస్వరూపుడు ఈ దేహము కంటే ప్రాచీనుడు. ఈ దేహము జీర్ణాద్యవస్థల్ని వెళుతూ ఉన్నా, తచ్చైతన్యంగా దేహములో ఈయన పరిభ్రమిస్తున్నా, ఈ దేహము కన్నా ప్రాచీనుడైనటువంటి వాడు గనక ఆ స్వామిని అగ్రియాయచ ప్రథమాయచ ఆత్మస్వరూపుడు అని చెప్పడం కూడా. అందుకే పరబ్రహ్మ చైతన్యం ఆత్మస్వరూపం అనేది మనం ఇందులో గ్రహించబోతున్నాం.
ఈయన యదా తమస్తన్నదివాన రాత్రి నసన్నతాసత్శివయేవ కేవలః అని మళ్ళీ ఉపనిషద్వచనమే ఇది. ఋగ్వేదంలో చెప్పిన నాసదీయ సూక్తం మొదలైనవన్నీ మనం తీసుకుంటే దాని యొక్క ప్రమాణములతో శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తున్న మంత్రం ఇది. అప్పటికింకా పగలు లేదు, రాత్రి లేదు, వెలుగు లేదు, చీకటి లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. ఆ స్థితిలో ఉన్నవాడెవరు అంటే శివయేవ కేవలః, శివుడు ఒక్కడే మాత్రం ఉన్నాడు అన్నారు. అంటే ఈ పగలు రాత్రి వెలుగు చీకటి మనం చూస్తున్న మన అనుభవానికి వస్తున్నటువంటివి. అయ్యా వెలుగు లేకపోతే చీకటి ఉండాలి, చీకటి లేకపోతే వెలుగు ఉండాలి, రెండూ లేనిది ఎలాగా అని మనం అనవచ్చు. ఎందుకంటే మనకి అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది అలవాటు, కానీ రెండిటికి అతీతమైనది ఒకటి ఉందని మనకు తెలియదు. మన బుద్ధులతో మనం ఆలోచిస్తున్నాం. చీకటి వెలుగు ఈ రెండూ కూడా సృష్టికి సంబంధించినటువంటివి. ఈ రెండిటికి ఆవల ఉన్నటువంటిది ఉన్నదే, అది ఆదిత్యవర్ణం తమసస్తు పారే. సర్వాణి రూపాన్ని విచిచ్చ ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని చెప్పబడుతున్నది. తమసస్తు పారే, తమస్సుకి ఆవల అని చెప్పారు. ఏ తమస్సుకి? ఈ సృష్టి స్థితి లయలన్నీ ఎక్కడ జరుగుతున్నాయో దానికి ఆవల వెలిగేటటువంటి వాడు ఆయన. అందుకు ఆ స్థితిలో ఈ సృష్టి ఇంకా అంకురప్రాయం కూడా పొందని అవస్థలో ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. నసన్న చాసత్యవయేవ కేవల. సృష్టి త్రిగుణాత్మకం, సృష్టికి అతీతమైన బ్రహ్మ త్రిగుణాతీతం. అందుకే త్రిగుణాతీత స్థితిలో ఉన్న బ్రహ్మమునకే శివం అనే పేరుని మనం వివరించుకున్నాం. అందుకు అగ్రియాయచ ప్రథమాయచ, ఆ ప్రథమమైన ఆ చైతన్యమే సృష్టి నిర్మాణమైనప్పుడు అందులో ప్రవేశించింది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదం చెప్పినట్లుగా ఈ సృష్టి అంతటిని ఏర్పాటు చేసి దానిలో అనుప్రావిశత్, ఇది విశేషం. విశత్ అంటేనే ప్రవేశించుట, ప్రావిశత్ అంటే బాగా వెళ్ళుట, అది అనుప్రావిశత్, అది విశేషం. అను అంటే ఎడతెగకుండా అని అర్థం. ఆయన ప్రవేశించి ఎడతెగకుండా తన చైతన్యాన్ని వ్యాప్తి చేసేడు గనక ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. అలా వ్యాప్తి చేసేటువంటి ఆ స్వామి ఎలాగ వ్యాపించి ఉన్నాడు జగత్తులో అంటే నమ ఆసవేచ అజిరాజచ అని చెప్పారు. ఆసవేచ అజిరాజచ, ఆసవే అంటే ఆసు వ్యాప్తవు అనే ధాతువు నుంచి ఇది వచ్చింది, అంటే వ్యాపించుట అని అర్థం. ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఆ వ్యాపించి ఉండడమే కాకుండా చైతన్య రూపంలో నిత్యం ఇందులో నర్తన చేస్తూ ఉన్నటువంటి వాడు, కదులుతూ ఉన్నవాడు గనక అజిరాజచ, అజిరాజచ అంటే గమన కుశలుడు అని అర్థం. అశ్నోతి సర్వం జగ వ్యాప్నోతిత్యాసుహు అని చెప్పారు. అదేవిధంగా గమన కుశలత్వం ఇక్కడ గమన కుశలాయేత్యర్థ అజిరాయ అన్నారు. గమన కుశలత్వం అంటే కదలిక అనేటటువంటిది, తాను ప్రవేశించి కదలిక తేవడం వల్లనే ఈ జగత్తంతా సంచలనం అవుతున్నది. ఇలాగా మనం చూస్తున్న విశ్వాన్నంతటిని అందులో అంతర్యామిగున్న పరమేశ్వరుని చూపించి చూపించి నువ్వు చూస్తున్న ఈ విశ్వానికి ముందే ఉన్నవాడయ్యా అని అగ్రయాయచ ప్రథమాయచ అని చెప్పి ఆయన విశ్వంలో ఏ విధంగా వ్యాపించాడంటే ఆసవేచ అజిరాయచ అని ఇంత చక్కగా వివరించారు ఇక్కడి వరకు. ఇక్కడ అటు తర్వాత మంత్రములు నమ శీఘ్రయాయచ నుండి ద్వీప్యాయచ వరకు ఈ పంచమోన వాకంలో చివరి మంత్రములు. ఈ మంత్రాలను మనం పరిశీలించినట్లయితే ఇవి జల ప్రవాహాలకు సంబంధించినటువంటి స్వరూపాన్ని చెప్తాయి. జల ప్రవాహాల రూపంలో ఉన్న రుద్రుణ్ణి వర్ణిస్తున్నారు ఇక్కడ. అయితే ఇంతవరకు మహాచైతన్యం అని చెప్పి వెంటనే జల ప్రవాహాల రూపంలో చెప్పడం ఏంటి, ఎట్నుంచి ఎడు తీసుకెళ్తున్నాడు ఇందులో మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇది జల ప్రవాహం మాత్రమే కాదు, చైతన్య ప్రవాహం కూడా. ఈ రెండింటిని మనం పరిశీలించాలి. అయితే జల ప్రవాహ అర్థం తీసుకోరాదా అంటే అది కూడా తీసుకోవాలి. ఎందుకంటే జలముల యందు కూడా అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు పరమశివుడే. ఆ కారణం చేతనే మనం ఒక్క చిన్న జల ప్రవాహాన్ని చూసినా అందులో ఉన్న శివుణ్ణి తలుచుకుని నమస్కరించుకోవాలి. వేటిలో ఒక మహానదుల్లోనే కాదు, స్వామి అన్ని జల ప్రవాహాల్లో ఎలా ఉంటాడో ఇక్కడ చెప్పారు. అసలు జల వ్యవస్థని వేదం ఏ విధంగా దర్శించిందో చూడండి ఇక్కడ. నమ శీఘ్రయాయ చ శీభ్యాయ చ నమ ఊర్మ్యాయ చ అవస్వన్యాయ చ నమ స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ. శీఘ్రయాయచ అంటే వేగంగా ప్రవహించేటటువంటి జల ప్రవాహాలలో అంతర్యామయే ఉన్న రుద్రునికి నమస్కారము. శీభ్యాయచ కొన్ని వేగంగా ప్రవహించిన చిన్న ప్రవాహాలు అవచ్చు. శీభ్యాయచ అంటే మహాజల ప్రవాహములు, చాలా పెద్దగా ప్రవహించే జల ప్రవాహాలు, వాటిలో అంతర్యామి. అయితే కేవలం ప్రవాహంలో మాత్రమే అంతర్యామ అంటే ఆ ప్రవాహాలలో
ఊర్మ్యాయ చ, ఊర్ములు అంటే తరంగాలు అని అర్థం. ఆ తరంగాలలో కూడా అంతర్యామిగా ఉంటాడట ప్రతి అణువులో. అంతేగాని తరంగాలు నువ్వు చూసుకో, ప్రవాహం నేను చూసుకుంటాను, ఇంకోరకు అప్పచెప్పడు ఆయన. ఆ తరంగాలు కూడా వాటిల్లో కూడా ఆయన అంతర్యామి అయి ఉంటాడు. అటుపై అవస్వన్యాయ చ, కొన్ని చోట్ల జలము ఏ చప్పుడు లేకుండా ప్రవహిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల మనం వెళుతూ ఉంటేనే అక్కడ ఏదో మహాప్రవాహం ఉందిరా అని మనకు తెలిసిపోతుంది. ఒక నయాగరా కానీ లేదా కుట్రాలం కానీ ఇలాంటి జలపాతాలకు దగ్గర వెళుతూ ఉంటేనే ఆ శబ్దాలు ఎంత దివ్యంగా ఉంటాయో వింటూ ఉంటే, ప్రకృతి ఏ శబ్దం చేసినా అందంగా ఉంటుందండి. ఎందుకు? అది పరమేశ్వర శబ్దం. అది ఆ ప్రకృతిలో వ్యాపించి ఉన్నదంతా పరమేశ్వర శబ్దం. మన అరణ్యంలో కూర్చుని పక్షులన్నీ కిలకిలకిలలాడిపోతూ ఉంటే అవి ఎంత గోలగా అరుస్తున్నా వినడానికి ఎంతో అందంగా ఉంటుంది. మన యొక్క ఈ ఛానల్స్లో ఒక్కడ వాల్యూమ్ పెంచినా అమ్మో భయంకరం భరించడం. కారణం అది ఈశ్వరుడు అంతర్యామిగా ఉండేటువంటి ప్రాకృతికమైన అంటే ఏమాత్రం కృత్రిమత్వం లేనటువంటి ఆ శబ్దస్వరూపుడు, శబ్దబ్రహ్మ స్వరూపుడు ఎన్నిట్లోంచి మనల్ని పలకరిస్తున్నాడో చూడండి అక్కడ. ఈ విధంగా మహాప్రవాహాల్లోని వేగంగా ప్రవహించే వాటిల్లోని వాటికున్న తరంగాల్లో కూడా అంతర్యామి అయినటువంటి వాడు, వాటి వైబ్రేషన్స్ అని చెప్తారు. అటు తర్వాత అవస్వన్యాయచ అంటే నిశ్శబ్దంగా ప్రవహించేటటువంటి శబ్దముల రూపంలో ఉన్నటువంటి వాడు. ఇక శ్రోతస్యాయచ, మహావేగం చెప్పాడు, మహాప్రవాహాలు చెప్పాడు, శబ్దము లేని వాటివి చెప్పాడు, తరంగాలు చెప్పాడు. శ్రోతస్యాయచ అంటే చిన్న చిన్న జల ప్రవాహాలు వాటి లోపల ఉండేటటువంటి వాడు. ఇలా ప్రవాహాలన్నీ ఏర్పడుతూ ఏం చేస్తున్నాయి? ద్వీప్యాయచ, ద్వీపముల యందు ఉండేవాడు అని మళ్ళీ అన్నారు. ప్రవాహాల ఒక్క ప్రవాహాలు చెప్పుకోవడమే కాదు, ఈ ప్రవాహాల వ్యవస్థ వల్ల ద్వీపం అనేది ఏర్పడుతుంది. ద్వీపం అంటే నలువైపులా జలముండి మధ్యలో దిబ్బగాని ఉంటే ద్వీపం అంటారు. ద్వీపం నుంచే తెలుగు దిబ్బ పుట్టింది, సంస్కృతం ద్వీపం నుంచే. ఈ విధంగా మనం ఈ వర్ణించిన వ్యవస్థను చూస్తే, జలముల యొక్క స్థితిని గమనించినట్లయితే, రుద్రాన్ని స్మరించే వాడికి అడుగడుగున రుద్రానుభవం ఎలా లభిస్తుందో చూడండి. ఇక్కడ ఒక చిన్న జల ప్రవాహం దగ్గరికి వెళ్ళినా ఓహో ఇందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడని నమస్కరిస్తాం. ఒక మహాజల ప్రవాహాన్ని చూసి దగ్గరికి వెళ్ళలేకపోయినా, ఎందుకంటే దాంతో పాటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, దూరం నుంచి నమస్కరించినా అక్కడ మహావేగం ఆయన ఉంచడం వల్లనే అది మరొక చోటుకి వెళ్ళగలదు. ఆ వేగం వల్ల వెళ్ళి ఇంకెక్కడో దాహార్తులై ఉన్న వాళ్ళకి అది అందిస్తాడు, అందుకే అక్కడ మహావేగాన్ని పుట్టిస్తాడు. అందుకే ఈశ్వర వ్యవస్థలో, ప్రాకృతిక వ్యవస్థలో ఈశ్వర చైతన్యం ఎంత చక్కగా, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందో చూడండి. జగత్తును మనం పరిశీలించినప్పుడు ఏదో కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో ఈ జగత్తును అడవడం లేదు. దీని వెనకాల ఒక అద్భుతమైన ఈశ్వర ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను ప్రతి అణువులోని, ప్రతి క్షణంలోని, ప్రతి కణంలోని మనం పరిశీలించాలి. అది రుద్రం చెప్తున్నది. అలా పరమేశ్వరుడు ప్రకృతిలో ప్రతి క్షణాన్ని, ప్రతి కణాన్ని కనిపెట్టుకోవడం వల్లనే అందరి జీవితాలు ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని రకాల జల వ్యవస్థను ఏర్పరిచి ద్వీపాన్ని కూడా ఏర్పరిచాడు. అంటే అన్ని ముంచేయడం కాదు, ముంచకుండా కొంత మిగుల్చుతాడు, ఆ మిగిల్చిన దానిలో కొంతమంది బ్రతుకుతారు. ఇది విశేషం. అయితే ఈ స్వరూపాలను ఎందుకు ప్రార్థించాలి అంటే, ఈ ప్రవాహాలన్నీ మనకు అనుకూలించుగాక. ఈ మాట అనుకుని ఒక ప్రవాహాన్ని చూసి నమస్కరిస్తే, ఒకవేళ దానిలో మనం కొట్టిపారేసే ఘోరత్వం ఉన్నా అది అఘోరమై పరిణమిస్తుంది. ద్వీపాలలోని, ప్రవాహాలలోని, అక్కడ ఆ సమీపాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇది లాభిస్తుంది. అందుకే మాటి మాటికి చెప్పుకుంటున్నాం, సకలాంతర్యామిని సర్వేశ్వరుణ్ణి ఒక్కసారి సర్వేశ్వరాన్ని నమస్కారం పెడితే చాలదా అండి? ఇక్కడున్నవాడు, అక్కడున్నవాడు, అక్కడున్నవాడు, ఇక్కడున్నవాడు ఎందుకు చెప్పాలి ఇవన్నీ కూడా? అంటే నువ్వు ఇవన్నీ చూస్తూ ఉంటావు గనక వీటన్నిటి యందు ఆయన ఉన్నాడని ఎరుక నీకు కలగాలి. ఒకటి, వీటి నుంచే నీ బ్రతుకుంది గనక వీటి ద్వారా ఆయన నిన్ను రక్షించాలి గనక వాటి నుంచి శివాన్ని నువ్వు సంపాదించడమే ఇందులో ఉన్న అంతరార్థం. మరి ఒకటి, ఇంకొకటి, ఈ ప్రవాహ రూప చైతన్యం ఏదైతే ఉందో ఇది కేవలం జల ప్రవాహాలకే కాకుండా జగత్తు అంతా కూడా ప్రవాహశీలంగా ఉన్నది. ప్రవాహం వల్లే పరిణామం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ మార్పులు ఒక్కొక్కసారి మహావేగంగా జరుగుతుంటాయి, ఒక్కోసారి కొద్ది పరిమాణంలోనే పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి విశాలమైన మార్పులు జరుగుతుంటాయి, ఒక్కోసారి మనకి కనిపెట్టకుండా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అరే చూస్తూ చూస్తూ ఉండగానే ఇంత పెద్దవాడైపోయాడండి అనుకుంటూ ఉంటాం, ఒక్కోసారి వాడు మారేడని కూడా మనకు తెలియదు. ఇలాంటి పరిమాణాలు, పరిణామాలు ఇవన్నీ కూడా ఆ వేగంగా తక్కువగా ఇవి జరిపేటువంటి మహాచైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. జగత్తంతా కూడా సరసరణశీలత్వాత్ ప్రవాహ రూపమైన చైతన్యంతోనే ఉంది గనక
ఇక్కడ అగ్రియాయచ ప్రథమాయచ అసవేచ అజిరాయచ ఆ గమన కుశలురు అనగానే చైతన్యం ఎన్ని విధాలుగా ప్రవహిస్తుందో చూడాలి. ఇలాంటి ప్రవాహ లక్షణాలన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇది మనం పరిశీలించినట్లయితే రుధిరము మొదలైనవి శరీరంలో ప్రసరిస్తున్నాయి. ఏవి ఎక్కడికి ఎంత వేగం వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి, అలాగే ఎక్కడికి నెమ్మదిగా వెళ్లాలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నిలవుండాలో అక్కడ నిలవుండాలి. అన్ని చోట్ల రుధిరం ఉంటే అది బాధ. అందుకే రుధిరం కొన్ని చోట్ల ద్వీపం వలె కొన్ని పొడి భాగాలను బయట పెట్టి ఆ చుట్టూ చుట్టుకుని వెళుతూ ఉంటుంది. అంటే బయట ఎలాగ ఈ నదీ నదాలు బయట ప్రసరిస్తూ వివిధములైన వాటిని కాపాడుతున్నాయో మనలో కూడా రుధిరాదులు ఆ విధంగా ప్రసరింపబడుతూ ఉన్నాయి. ఎవరు చేసుకుంటున్నారు ఈ వ్యవస్థ అంతా? మనమా? మనం చేయగలుగుతున్నామా? మెదడుకి ఎంత వెళ్ళాలి, గుండెకి ఎంత వెళ్ళాలి, ఛాతీకి ఎంత వెళ్ళాలి, పాదానికి ఎంత వెళ్ళాలి, ఏ భాగాన్ని పొడిగా ఉంచాలి, ఏ భాగాన్ని తడిగా ఉంచాలి, ఇదంతా చూసుకుంటున్నది ఎవరు? అంతర్గత చైతన్యం. దీన్ని బట్టే చెప్పుకుంటున్నాం, ఉపాధి నాది అనుకుని అహంకరించే మనకే అంతర్గత చైతన్యం తెలియదే. ఈ కారణం చేతనే మనలో సప్తధాతువులు నిర్వహిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని మాతృరూపంగా కొలిచినప్పుడు రుధిర సంస్థిత, అస్థి సంస్థిత, మజ్జా సంస్థ ఇలాంటి నామాలన్నీ లలితా సహస్రనామంలో చెప్పుకున్నాం. దీని అర్థమేంటి? సప్తధాతు రూపమైనటువంటి ఈశ్వర చైతన్యం. అందుకే హరస్వాయచ వామనాయచ నుంచి మీరు ఇక్కడ గమనించితే మన ఉపాధుల యందు సర్వోపాధుల యందు ఈశ్వర చైతన్యం ఎలా ప్రవహిస్తుందో చూడండి. అంటే రుద్రం మనకి మొత్తంగా ప్రపంచమంతా విశ్వేశ్వరుని చూపిస్తూనే నీలో ఎలా నడుపుతున్నాడో తెలియజేస్తున్నాడు. ఇలా నీలో నడిచే సప్తధాతు వ్యవస్థ నీకు శుభంగా పరిణమించాలి కానీ ఘోరంగా ఉండరాదు అనుకుంటే రుద్రాన్ని అధ్యయనం చేయాలి, రుద్రాన్ని వినియోగించుకోవాలి. అందుకే రుద్రాధ్యాయం వల్ల రోగాదులు తొలగుతున్నాయంటే ఆ శక్తి దీనిలో ఉంది. మన చైతన్యాన్ని క్రమబద్ధీకరించగలిగే శక్తి మంత్రముల్లో నింపి ఉంచాడు ఆ మహర్షులు. అటువంటి దివ్యమైనటువంటి ఇక్కడ జల వ్యవస్థను ఎందుకు చెప్పారు అనేది ఒకటి చూడాలి మనం. జలం చాలా దివ్యమైనది, ఈశ్వర స్వరూపం. అన్నిటిలోకి మొదట జలాన్నే చెప్తారు, ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా. మనం ఉన్నటువంటి ఈ సృష్టి ప్రతిసర్గం నుంచి ఆవిర్భవించింది. అందులో జలం మొదట ఉందని అటుపై మిగిలినవన్నీ ఆవిర్భవించాయని తిరిగి జలంలోనే కలుస్తున్నాయని కదా మనం చెప్పుకున్నాం. అందుకు జలం మనకి ఆధారం. అందుకు ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణావ ఆపహ పశవ ఆపోన్నమాపో అమృతమాపహ అని చెప్పుకుంటున్నాం. ఏంటి దీని అర్థం? ఈ సర్వము అపోమయం, అంటే జలమయమైనటువంటిది అని వర్ణించాం. ఆ జలములు పరమేశ్వర స్వరూపములు. ఆ కారణం చేతనే ఈశ్వరుని మనం జలములతో అభిషేకం చేస్తాం. ప్రతి శివక్షేత్రం దగ్గర కూడా అత్యద్భుతమైన జల వ్యవస్థ ఉంటుంది, ఆశ్చర్యకరం మనకి.

ఇప్పటికీ నిలబడున్నాయి మనకి. ఒక్కొక్కటి దివ్యమైనటువంటి ఆలయాలు చిదంబరం మొదలైన చూస్తే ఆశ్చర్యచకితులం అవుతాం. ఆ పక్కన జల వ్యవస్థ ఎంతో గొప్పది. అంతేకాదు మీకు ముఖ్యంగా ఈ కర్నూలు పరిసరాలు పరిశీలించినట్లయితే శివక్షేత్రాలు చాలా దివ్యంగా కనిపిస్తాయి. మహానంది మొదలైనవి, ఒక మహానందే కాదు అటువంటి శివక్షేత్రాలు సుమారు 5-6 చుట్టుపక్కల. కానీ మనలో పరిశోధనా దృక్పథం లేదు, పవిత్ర భావము తక్కువైపోతుంది, విశ్వాసం పూర్తిగా ప్రబలిపోయింది, తగ్గిపోయింది. ఏముందండి ఏదో నమ్మకం అండి అని మనం అనుకుంటున్నాం. నమ్మకం కాదండి, విజ్ఞానం. దాని గురించి పరిశోధించమని వేడుకోవాలి సైంటిస్టులందరినీ కూడా. పరిశోధిస్తే చాలా తెలుస్తాయి. కర్నూలుకి దగ్గరలో ఒక ఆలయం ఉంది, బహుశా పేరు గుర్తులేదు కానీ బుగ్గరామేశ్వర ఆలయమో ఇది అనుకుంటాను. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యపోయాం. ఈ మహానంది వద్ద ఏ విధంగా అయితే ఒక చిన్న కొలను ఉండి అది క్రిస్టల్ క్లియర్ వాటర్, అది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎటు వెళుతున్నది, కొన్ని ఎకరాలు పండించగలదుట ఆ జలం. అంత చక్కటి ఒక కోనేరుంది. అది చూసి శివదర్శనం చేసి ఇటు రాగానే ఆ కోనేరు పరిసరాల్లో బిల్వవృక్షాలున్నాయి, అక్కడికి వెళ్ళి జపం చేసుకోవచ్చు అని వెళితే ఆశాభంగమైంది. ఎందుకంటే చెప్పరాని విధంగా అక్కడ మలమూత్రములన్నీ నింపు ఉంచారు మానవులు, అంత అసహ్యంగా ఉన్నాయి. అంటే కనీసం అది పరమేశ్వర స్వరూపమని, అది చూడవలసిన శాఖ ఏదైతుందో వాళ్ళకు పట్టించుకోరు. వాళ్ళు పరిరక్షిస్తున్నది ఏమిటయ్యా, అంత ఆలయంలో ఉంటే హుండీని పరిరక్షించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆలయం అక్కర్లేదు, ఈ పరిసరాలు అక్కర్లేదు, దీని పవిత్రత అక్కర్లేదు, ఈ ఆలయం పక్కన ఈ కోనేరేమిటి, ఈ కోనేరుతో ఇంత జల వ్యవస్థ అవడం ఏమిటి, ఏమిటో అర్థం కావట్లేదు. ఏమైనా అర్థమైనా అర్థం కాకపోయినా నమస్సహమానాయ అని ఆయనకు సహించడం అలవాటు, సహిస్తున్నాడు ఆయన. ఆ కారణం చేతనే ఆయన దయామయుడు, సహిస్తున్నాడు కనుక ఇంకా మనం ఇలా ఉండగలిగాం. లేకపోతే దేవాలయాల పట్ల మనం చేస్తున్న ద్రోహాలకి ఆ స్వామి ఎప్పుడు అలుగుతాడో మనకు తెలియదు. మొత్తానికి ఈ జల వ్యవస్థ, ఈశ్వరాలయం, వీటన్నిటిని మనం పరిశీలించాలి. ఎందుకు మహాత్ములు ఏర్పాటు చేశారు? గంగానది ప్రవహిస్తోందంటే అది పుట్టిన చోటు నుంచి సాగర గర్భంలో కలిసే వరకు ఆ నదీ తీరంలో ఎన్ని ఈశ్వర క్షేత్రాలు, విష్ణుక్షేత్రాలు వెలసి ఉన్నాయి. గోదావరమ్మ తాను పుట్టిన నాసిక త్రయంబక క్షేత్రం మొదలుకుని సముద్రంలో కలిసే వరకు ఎన్నెన్ని దివ్య క్షేత్రాలు ఉన్నాయి మనం పరిశీలించితే. అమరేశ్వరుడు కృష్ణాతీరంలో వెలసి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా నడుపుతున్నాడు దర్శించడానికి అవకాశం ఇచ్చినటువంటిది. కేవలం ఇప్పుడు మనం వాటిని విహార కేంద్రాలు చేయడానికని ఆ ప్రాకృతిక పరిసరాన్ని పాడు చేసి కొత్త కొత్త నిర్మాణాలు చేసి ధ్వంసం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా వీటి ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే వైదికమైన ఈ దివ్య విజ్ఞానాన్ని, ఆ జల వ్యవస్థలో కూడా ఈశ్వరుడే ఉన్నాడన్న విషయాన్ని మన ఈశ్వరాలయాల సన్నిధిలోనే మనం తెలుసుకుంటున్నాం. ఈ భావన మనకు వచ్చినప్పుడు రుద్రం బ్రతుకులో మనకి ఉంటే ఎక్కడికి వెళ్ళినా శివుడు కనబడుతూ ఉంటాడు, ప్రతి జల ప్రవాహం దగ్గర కూడా కనిపిస్తాడు. ఇంకా ఇంకా జల వ్యవస్థలు తర్వాత మంత్రంలో వస్తాయి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ మొదటంతా చాలా వివరించారండి, తర్వాత తర్వాత పరిగెత్తించేళ్ళండి ఆయన అని మీరు అనుకోకుండా, నేను ముందుగా ఇది చెప్పడం ఏంటంటే ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేయకుండా గుర్తుపెట్టుకుంటే అక్కడ నేను ఇంత వివరించనక్కర్లేదు. అది విశేషం. చెప్తున్న వైఖరిని సరిగ్గా పరిశీలించండి, ఏ విధంగా వెళుతున్నది, ఎక్కడ ఒక్క మంత్రాన్ని కూడా నేను విడిచిపెట్టడం లేదు. ఇక్కడ ఇంత వివరం ఇచ్చాను అంటే మీకు మళ్ళీ జల వ్యవస్థ ఇచ్చినప్పుడు ఇంత వివరం అక్కర్లే, అక్కడ చక్కగా వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఇది దాటేసేయండి అని మాత్రం వ్యాఖ్యానించుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకేం పర్వాలేదు. కానీ ఏ రోజుకి ఆ రోజు అండి, మేమంతా ఫ్రెష్ శివలింగాలు లాంటి వాళ్ళు, నీరు పోస్తే మొత్తం క్లియర్ అయిపోతామంటే నేనేం చెప్పలేను. అలా కాకుండా ఎప్పటిదప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటే తర్వాత దానికి పనికొస్తుంది. ఈ విధంగా జలస్వరూపుడైన, విశ్వవ్యాపకమైన మహా చైతన్య ప్రవాహ స్వరూపుడైన స్వామిని నమస్కరించారు. ఈ చైతన్య ప్రవాహానికి నమస్కారము. శివుడంటే ప్రవాహం, చైతన్య ప్రవాహం. ఆ ప్రవాహాన్ని గుర్తు చేయడానికే శంకర్ల వారి శివానంద లహరి, సౌందర్య లహరి అని చైతన్య ప్రవాహాలను మనకు చెప్పారు. ఆ లహరుల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ లహరే మనలో విహరిస్తున్నది. ఆ లహరిని మీరు హరి లహరి, హరి అనండి హర అనండి, లహరి మాత్రం అదే మహా చైతన్యం, సర్వవ్యాపకమై ప్రవహిస్తున్నటువంటిది. ఆ చైతన్యాన్ని షష్ఠోనువాకంలో నమస్కరిస్తున్నారు. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ. జ్యేష్ఠుడండి ఆయన అంటే పెద్ద ఆయన అని అర్థం. అందరికన్నా పెద్దవాడు, అందుకే ప్రారంభమే జ్యేష్ఠ అన్నారు. పెద్ద ఆయన అని ఊరుకుంటే పెద్ద ఆయన పాపం కాలంతో పాటు కొంతకాలానికి పెద్ద ఆయన అనుకోవడమే తప్ప మరి కనబడ్డు.

0: కానీ అలా కాదయ్యా, కనిష్ఠాయచ చివరి వాడు కూడా ఆయనే అన్నారు. నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ, పెద్దవాడు ఆయనే చిన్నవాడు ఆయనే. ఇది తెలిస్తే ఇంక గొడవలు ఉంటాయండి. పెద్దవాడిగా వాడి బాధ్యతలు వాడుకుంటే కనిష్ఠుడిగా వీడి బాధ్యతలు వీడుకుంటాయి. పాపం పెద్దవాడి బాధ్యతలు ఒక్కొక్కసారి చూస్తే జాలి కూడా వేస్తుంది. పెద్ద అబ్బాయి కదా, మీరే ముందు రావాలండి అంటుంటారు, ఏ కర్మల్లోనైనా వేటిలోనైనా. ఆహా, నాకు పెద్దవారిని హోదా ఇచ్చారంటారా, లేకపోతే పనులు భారం పెట్టారంటారా, వాడి బాధ్యత వాడిది. అలాగే కనిష్ఠుడికి వాడుకుండవలసింది ఇది ఉంటాయి. అందుకే సృష్టిలో వాడు చేసేటువంటి కర్తవ్యాలు బట్టి వాడి గౌరవం ఆయా సందర్భాల్లో వస్తాయి. అందుకే జ్యేష్ఠుడు ఆయనే, కనిష్ఠుడు ఆయనే. జ్యేష్ఠుడు కనిష్ఠుడు సరిగ్గా చెప్పారు, బాగుంది. అన్ని విధాలా జ్యేష్ఠుడు. దేనిలో జ్యేష్ఠుడు గాడు చెప్పండి? వయస్సులో జ్యేష్ఠుడు గాడా? ఏనాటి వాడు, అనాది గనక జ్యేష్ఠుడు. విద్యలో జ్యేష్ఠుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అన్ని విధాల జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠ శబ్దం మనం ఎక్కడెక్కడ వాడతామంటే, మనం ఏ వ్యవస్థలో ఉన్నా వ్యవస్థలో మనకు కనిపిస్తున్న ఒక పెద్దవాడిని జ్యేష్ఠుడు అంటాం. గురువుల దగ్గర మన శిష్యులుగా చేరితే మనం చివరి శిష్యులు అవ్వచ్చు, కనిష్ఠులు. కానీ వాడా మా గురువుగారి యొక్క ప్రథమ శిష్యులు వాళ్ళండి వాళ్ళు అని ఒకరిని చూపిస్తాం, వాడు జ్యేష్ఠుడు. అయితే ఆ గురువు ఇచ్చిన విద్యా చైతన్యం అక్కడే ఆగిపోయిందా? కనిష్ఠుడిలో కూడా అదే ప్రకాశిస్తుంది చివరి వరకు కూడా. ఇలాగ విశ్వం అంతా కూడా జ్యేష్ఠంతో మొదలై కనిష్టం వరకు ప్రవాహ రూపంలోనే వెళుతున్నది చైతన్యం. అందుకే జ్యేష్ఠుడిగా ఉన్న రుద్రుడికి నమస్కారం, కనిష్ఠుడిగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. సరే, మధ్యలో ఎవరున్నారు? జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ. మరి మొదలు చివర చెప్పారు. సరే, నమ పూర్వజాయా, మనకు కనిపిస్తున్న పెద్దవాళ్లలో ఈయనే అన్నాం. మరి ఈయన్ని మించి పెద్దవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న. అంటే మన తరం వచ్చేటప్పటికి ఒక్కడే జ్యేష్ఠుడు కనిపిస్తున్నాడు. సరే, కానీ ఈ జ్యేష్ఠుడిని మించిన జ్యేష్ఠుడు ఎవరైనా ఉన్నారా? ప్రశ్న వస్తే నమ పూర్వజాయ, మొదట కలిగిన వాడు అని అర్థం. పూర్వజాయ, మొదటిగా కలిగినవాడు. ఈయన కలిగినవాడా? అదొక మళ్ళీ ప్రశ్న. జా అంటే పుట్టినవాడు, కలిగినవాడు. పరమేశ్వరుడు పుట్టేవాడు కలిగేవాడు కాదు, ఉన్నవాడు ఆయన, అది విశేషం. పూర్వజాయ, ఉన్నవాడు కలిగెట్ట. అంటే అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తమయ్యాడు, తొలుత వ్యక్తమైంది ఈయనే, అటు తర్వాత ఆయన నుంచి అన్నీ వ్యక్తమయ్యాయి. అందుకు పూర్వజాయచ, మొదట పుట్టినవాడు ఆయనే, అపరజాయచ చివరికి ఉండేవాడు ఆయనే. జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ పూర్వజాయచ అపరజాయచ. ఇవి మనం పరిశీలించినప్పుడు జగత్తులో ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అంటే ఈ చిన్నవాడు మళ్ళీ పెద్దవాడే మరికొందరు చిన్నవాళ్ళకే మార్గదర్శకం అవుతాడు. ఈ విధంగా ప్రసరిస్తూ ఉండడమే చైతన్య ప్రవాహం యొక్క లక్షణం. అందుకే జ్యేష్ఠుడై కనిష్ఠుడై పూర్వజుడై అపరజుడై ఉన్నటువంటి స్వామి మధ్యమాయ చాపగల్భాయ చ అన్నాడు. సరే, మొదటివాడు చివరివాడు అని చెప్పారు, మరి మధ్యవాడు కాదా అండి? మధ్యమాయ చ, మధ్యమంలో కూడా ఆయనే ఉన్నాడయ్యా అని. ఇది కేవలం మనం చూసే పెద్ద చిన్న ఇవే కాకుండా సృష్టిలో ప్రతి వ్యవస్థలోనూ ఇది ఉంటుంది. మొదలు, మధ్య, చివర, ఈ మూడు ప్రతి దానిలో కూడా ఉంటాయి. ఒక కార్యంలోనూ అంటే క్రియలోనూ ఉంటుంది, వస్తువులోనూ ఉంటుంది, దేశంలోనూ ఉంటుంది, కాలంలోనూ ఉంటుంది. ఈ నాలుగింటిలో కూడాను వ్యాపించి ఉండేటువంటిదే దేశ, కాల, వస్తు, క్రియ. ఈ నాలుగింటిలో కూడా జ్యేష్ఠ, కనిష్ఠ, పూర్వ, మధ్యమ, అపర అనే లక్షణములు ఉంటాయి. ఈ లక్షణములన్నీ పరిపూర్ణమైతేనే ఒక సిద్ధి అనేది లభ్యమవుతుంది. వీటన్నిటి యందు ఈశ్వర చైతన్యం ఉంటేనే ఇవన్నీ పరిపూర్ణమవగలం. మధ్యముడి బాధ్యత మధ్యముడికి ఉంటుంది, చివరివాడి బాధ్యత చివరిది, జ్యేష్ఠుడి బాధ్యత జ్యేష్ఠుడిదే. ఇలా ఈ ముని రూపములతోనే విశ్వ నిర్మాణం, విశ్వ నిర్వహణ ప్రతి చోట జరుగుతున్నది గనక వీరందరికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ నమస్కరిస్తున్నారు ఇక్కడ. అపగల్భాయచ, ఇదో గొప్ప మాట. అపగల్భాయచ అంటే ఇంకా పూర్తిగా ఇంద్రియములు ఎదగని స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే శిశుస్థాయిలో ఉన్నవాడు, ఎదుగుతున్నవాడు అనండి. పూర్ణంగా ఎదగని వాడు, శిశుస్థాయిలో ఉండేవాడు అంటే అప్పుడే పుట్టిన శిశువులో కూడా రుద్రుణ్ణి పరిశీలించడం. అది ఆయన కానీ విడిచిపెడితే దేనికి ఉనికి లేదండి, ఎందుకంటే ఉనికే ఆయన గనక. ఉనికి అయిన ఆయన దేన్ని విడిచిపెట్టినా దేనికి ఉనికి ఉండకుండా ఉంటుంది. అందుకు ఆ ఉనికి అయిన ఆయన వ్యక్తమైతేనే ప్రతిదీ తన ఉనికిని వ్యక్తం చేసుకోగలదు. ఆ విధంగా శిశురూపుడైనటువంటి పరమేశ్వరుని ఇక్కడ నమస్కరించారు. ఇదే మనం తలంచుకుంటే నిన్న మనం తాతగారు అన్నామే శివుణ్ణి, వృద్ధాయచ సమృద్ధనేచ. తాత అన్నా శివుడే, బిడ్డా అన్నా శివుడే, అది విశేషం. ఏదైనా ఆయనే, అది ఏ రూపంలోనైనా దొరికిపోతాడది. ఆయన దగ్గర మనం ముద్దు కురియాలంటే తాత అని పిలుద్దాం, ఆయన్ని ముద్దు చేయాలంటే బిడ్డ అని పిలుద్దాం. అలాగే పిలుచుకుని తరించిపోయారు భక్తులందరూ కూడా. అపగల్భాయచ లాలించాలంటే శివుడి కన్నా శిశువు ఇంకెవడుంటారండి.
1: ఓం నమః శివాయ. You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org.
2: కన్నడ బ్రహ్మయ్య. పూర్వకాలంలో కన్నడ దేశంలో కళ్యాణపురము అనేవాడు ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కన్నడ బ్రహ్మయ్య అనేటటువంటి ఒక పరమ శివభక్తుడు ఉండేవాడు. అతడికి కుటుంబ పోషణకు సరిపోయే ఆదాయం వచ్చేటటువంటి ఆస్తిపాస్తులను ఇవన్నీ కూడా పిత్రార్జితం. తన తండ్రి సంపాదించి పెట్టినటువంటి ఆస్తి కొంత ఉంది, ఆ ఆస్తితో ఆయన కుటుంబ పోషణ మాత్రం జరుగుతుంది. అయితే అంతకన్నా విశేషమైనటువంటి ధనం కావాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఉన్నటువంటి దానితో తృప్తి పడిపోతూ ఉన్నాడు, దాంతోనే ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే శివభక్తుల్ని అర్చించడం అనేది ఆయన యొక్క ఆ విధి ఆచారం అయిపోయింది. ఎక్కడ శివభక్తుడు కనిపించినా సరే అతన్ని మాత్రం ఆయన ఇంటికి తీసుకొచ్చి అర్చన చేస్తూ ఉంటాడు, అతనికి ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు. దీనికోసం మాత్రం ఆయనకి ధనం కావాల్సి వచ్చేది. మరి ఇలా విశేషమైనటువంటి అర్చన కోసమని ధనం కావాలి అని అంటే దాన్ని ఎలా అయినా సంపాదించాలి, ఈ సంపాదించడానికి మార్గం ఏమిటి అని ఆలోచించినటువంటి బ్రహ్మయ్య చోర వృత్తిని ఎన్నుకున్నాడు. ఎక్కడైనా దొంగతనం చేసి డబ్బులు తీసుకొని డబ్బులు కనుక తెచ్చినట్లయితే చాలా తేలిగ్గా సంపాదించవచ్చు. ఈ రకంగా వచ్చినటువంటి డబ్బులతో ఆ శివభక్తుల్ని అర్చించవచ్చు అనుకున్నాడు. సరే అదే పనిగా పెట్టుకున్నాడు. ఈ రకంగా మహా నైపుణ్యంగా దొంగతనాలు మాత్రం చేస్తూ ఉండేవాడు. ఈ దొంగతనాలు చేయడంలో చాలా నైపుణ్యత నిపుణ సంపాదించాడు. చిత్రం ఏమిటి అంటే ఏ ఇంట్లో అయినా సరే అతడు గనక దూరాడు దొంగతనానికి వెళ్లాడు అని అంటే అతన్ని పట్టుకోవటం అనేది ఎవరి వల్ల కాదు. మరి మంత్రం వేసేవాడో తంత్రం వేసేవాడో లేకపోతే అతని యొక్క నైపుణ్యమో ఏమిటో తెలియదు గాని ఆ ఇంటికి అతడు ఏ ఇంట్లో అయినా సరే కన్నం తవ్వి సులభంగా లోపలికి వెళ్ళిపోగలడు. రాత్రి ఆ ఇంట్లో నిద్రపోతున్నటువంటి వారి ఆ ఇంటి వాళ్ల యొక్క వేషభాషల్ని బట్టి వాళ్ల యొక్క ఆకారాల్ని బట్టి గృహంలో ఏం వస్తువులున్నాయో అంచనా వేసుకుంటాడు. దాన్ని బట్టి అతను దొంగతనం చేస్తాడు. కావలసినటువంటి వస్తువులు మాత్రం ఆ ధనాన్ని మూటగట్టుకుని వచ్చేస్తాడు. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు శివభక్తులు అని ఇతను తెలుసుకున్నాడనుకోండి, వాళ్ళు గనక శివభక్తులైనట్లయితే సరాసరి యజమాని పడుకున్న చోటికి వెళ్లి యజమాని నిద్రలేపి, ఏమయ్యా నువ్వు శివారాధకుడివి, చాలా గొప్ప భక్తుడివి, ఇలా ఒళ్ళు మర్చి నిద్రపోతూ ఉన్నావు, నేను దొంగని, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను, ఇదే ఇంకొకళ్ళు గనక అయినట్లయితే మీ ఇంటిని పూర్తిగా దోచుకుని వెళ్లిపోయేవాళ్ళు కదా, నేను కాబట్టి సరిపోయింది, కొంచెం జాగ్రత్తగా పడుకుని నిద్రపోండి అయ్యా, ఒళ్ళు తెలిసేట పడుకోండి, మరి అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే ఇల్లు దొంగల పాలైపోతుంది కదా, జాగ్రత్త అని చెప్పి దొంగతనం చేయకుండా బయటకు వచ్చేసేవాడు. అదే వాళ్ళు శివభక్తులు కాని వాళ్ళ దొంగతనానికి వెళ్ళాడనుకోండి, అలాంటప్పుడు మాత్రం చక్కగా తనకు కావలసినటువంటి నగలు అనట్రా ధనము అన్ని కూడా మూటగట్టుకుని బయటకు వచ్చేసేవాడు. ఇది అతని వృత్తిలో మళ్లీ నీతి నిజాయితీ. శివభక్తుల వాళ్ల మీద ఉన్నటువంటి పక్షపాతం. ఈ కన్నడ బ్రహ్మయ్య ఈ రకంగా నిరంతరము ఈ రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. పగటిపూట శివభక్తులందరినీ కూడా అర్చిస్తూ ఉండేవాడు. ఇందులో ఇంకో విచిత్రం ఏమంటే ఎవరింట్లో అయినా గనక ఇతను దొంగతనం చేసి ఆ వస్తువులు గనక తీసుకుపోయినట్లయితే మరుక్షణంలోనే ఆ వస్తువులన్నీ అక్కడ భర్తీ అయి ఉండేవి. అంటే ఉదాహరణకి ఎరపెట్లో ఉన్నటువంటి 1000 బంగారు నాణాలు దాచిపెట్టి పడుకున్నాడు ఇంటి యజమాని. ఈ దొంగ ఇంట్లో ప్రవేశించి ఆ 1000 బంగారు నాణాలు ఎత్తుకుపోయాడు. విచిత్రం ఏమిటి అంటే, ఇంటి యజమాని లేచి ఎనపెట్టి తీసేపటికి మళ్లీ అందులో 1000 బంగారు నాణాలు యథాతథంగా ఉండేవి, ఏమీ పోయేవి కాదు. ఇతను మాత్రం డబ్బులు తీసుకెళ్లిపోయేవాడు. ఇదంతా భగవంతుడి యొక్క మహిమే తప్పించి అంతకన్నా ఇంకేం కాదు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దొంగతనం జరిగిన సంగతి వాళ్ళకి తెలీదు. అసలు ఇంట్లో దొంగ వచ్చాడా, కన్నం చూసి దొంగ వచ్చాడు అని అనుకోవాల్సిందే తప్పించి, లేకపోతే ఇంట్లో ఏ వస్తువులు పోయినట్టుగా వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే అన్ని వస్తువులు యథాతథంగా అలాగే ఉండిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరో దొంగ వచ్చాడు, పాపం కన్నం వేశాడు, ఏమీ తీసుకెళ్లలేదు, వెళ్లిపోయాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏ రకంగా కాలం అనేది సాగిపోతూ ఉన్నది. ఇలా దొంగతనాలు చేసి ఆ సొమ్ము తీసుకొచ్చి శివభక్తులందరినీ కూడా సన్మానం చేస్తూ ఉండేవాడు, వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడు. ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకసారి అతడి ఇంటికి 100 మంది భక్తులు వచ్చారు. బ్రహ్మయ్య వాళ్ళకి ఎదురేగి నమస్కారం చేసి వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆజ్ఞాపాజ్యాదులన్నీ ఇచ్చాడు. వాళ్ళని విస్తరీతిని గౌరవించాడు. ఇప్పుడు చెబుతూ ఉన్నాడయ్యా, తమరు స్నానం చేయండి, శివార్చన కూడా పూర్తి చేసుకోండి, మీకు భోజన సదుపాయాలన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను ఈ లోపల అని చెప్పి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా అక్కడ సమకూర్చి లోపలికి వెళ్ళాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఇంట్లో ఏ పదార్థాలు లేవు. పోనీ బయట నుంచి తీసుకొద్దామంటే డబ్బులు కూడా లేవు. అయినప్పటికీ కూడా బ్రహ్మయ్య ఏమాత్రము నిరుత్సాహపడలేదు. సరే, కన్నం వేయడానికి కావలసినటువంటి పలుగు పారా తీసుకున్నాడు, ఇతర పనిముట్లన్నీ కూడా సంచిలో పెట్టుకున్నాడు. తిన్నగా బసవేశ్వరుడు ఇంటికి వెళ్ళాడు. బసవేశ్వరుడు ఈ బ్రహ్మయ్య అతని యొక్క భక్తి ప్రభావము, అతని యొక్క చోర నైపుణ్యము ఇవన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి చూస్తూ ఉన్నాడు. ఇదేమిటి, బ్రహ్మయ్య ఇప్పుడొస్తూ ఉన్నాడు ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ బసవేశ్వరుడు. సరే, వచ్చినటువంటి ఈ బ్రహ్మయ్యని ఎదురు వెళ్లి ఆయనకి స్వాగతం చెప్పి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అతడు దొంగ కావచ్చు, కానీ మహాభక్తుడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. మళ్లీ ఇందులో కూడా నీతి నిజాయితీ ఉన్నాయి చూడండి. ఈ దొంగతనం అనేది కేవలము శివభక్తుల్ని అత్యంతరం కోసమే అతడు ఈ దొంగతనం చేస్తూ ఉన్నాడు. అందుచేత ఈ బసవేశ్వరుడు ఎదురు వెళ్లి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తాను కూర్చున్న తర్వాత కుశల ప్రశ్నలన్నీ అయిపోయినాయి. ఏమిటి ఇలా వచ్చావు అని అడిగాడు బ్రహ్మయ్యని ఈ బసవయ్య. అప్పుడు ఆ బ్రహ్మయ్య చెబుతూ ఉన్నాడు, బసవేశ్వర, నీ యొక్క కృప వల్ల, ఈశ్వరుడి యొక్క కృప వల్ల అన్ని కూడా నిర్విఘ్నంగానే జరిగిపోతూ ఉన్నాయి. కాని ఇవాళ ఓ చిన్న కష్టం వచ్చిందయ్యా. ఇంతకు ముందే నా గృహానికి 100 మంది శివభక్తులు వచ్చారు, నా ఇల్లు పవనం చేశారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎలా ఏమంటే, వారికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే నా దగ్గర ధనం అనేది ఏం లేదు, ఇంట్లో సంబారాలు కూడా లేవు. ఇక ఇప్పుడు 100 మంది భక్తులకి ధనం కావాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అంటే చాలా ధనం కావాలి. రాజుగారి ధనాగారం ఉన్నది, అది ఒక్కటే నాకు కనిపిస్తూ ఉన్నది. కావలసినంత ధనం ఉంటుంది అందులో. కాబట్టి నేను ఆ ధనాగారాన్ని కొలగట్టి అందులో ఉన్నటువంటి ధనాన్ని తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి బసవేశ్వర, ఆ ధనాగారం కావాలి అన్నట్లయితే అది ఇటువైపున ఉంటుంది, నేను ఏ వైపుగా పోవాలి, ఎక్కడ కన్నం వేయాలి, మళ్లీ బయటికి ఎలా రావాలి, ఈ విషయాలన్నీ కూడా నాకు చెబుతావు అని నీ దగ్గరకు వచ్చాను. అందుకని నీ సహాయం నాకు కావాలి. నువ్వు మళ్లీ మాట్లాడకుండా నాతో వచ్చి ఆ ధనాగారం ఎక్కడుంటుందో కోశాగారం నాకు చూపించు. నువ్వు బయట నుంచో, నువ్వేం లోపల రావక్కర్లేదు, నేను లోపలికి వెళ్లి నా పని చూసుకుని నేను బయటకు వచ్చేస్తాను. ఇంటి దగ్గరేమో భక్తులు వేచి ఉన్నారు, కాబట్టి నువ్వు మాత్రం ఆలస్యం చేయొద్దు, వెంటనే లేచి బయలుదేరు అన్నాడు. ఆ భక్తాగ్రేశ్వరుడు అడిగినటువంటి దానికి ఏమీ కాదనలేకపోయాడు ఈ బసవేశ్వరుడు. సరేను అన్నాడు. వెంటనే ఇద్దరూ కలిసి బయలుదేరారు. కోటగోడ దాటి లోపలికి వెళ్ళిపోయారు. కోశాగారం దగ్గరికి వెళ్లారు. ఇదిగోనయ్యా, ఇక్కడే ఉన్నది, ఈ ప్రాంతంలోనే లోపల వైపున ఉన్నది కోశాగారము అని చెప్పాడు బసవేశ్వరుడు. సరే, ఈ దొంగ అక్కడి నుంచి కన్నం తవ్వాడు, లోపలికి కన్నం తవ్వాడు. బ్రహ్మయ్య యొక్క చోర పద్ధతి ఎలా ఉంటుంది, అతడు ఎలా దొంగతనం చేస్తాడో ఒక్కసారి చూద్దాము అని అనిపించింది ఈ బసవేశ్వరుడికి. అతడు కూడా ఆ కన్నం గుండా లోపలికి వెళ్లాడు. చిత్రం, చిత్రాతి చిత్రం, మహావిచిత్రం చూడండి. ఈ దొంగ బ్రహ్మయ్య నడిచినటువంటి, అతను కాలు పెట్టినటువంటి ప్రతి చోట కూడా ఆ నేలంతా కూడా బంగారం అయిపోయింది. కన్నం తవ్వుతూ ఉన్నప్పుడు మట్టి పెళ్లలు కింద పడుతూ ఉన్నాయి. ఆ మట్టి పెళ్లల్ని చేతితో పట్టుకుని పక్కకి నెట్టేస్తూ ఉన్నాడు బ్రహ్మయ్య. అతని చెయ్యి తగిలినటువంటి మట్టి పెళ్లలన్నీ కూడా బంగారపు శుద్ధలైపోయినాయి. ఇవన్నీ గమనించలేదు బ్రహ్మయ్య, లోపలికి వెళ్లిపోయాడు. ధనాగారంలో నుంచి తనకు కావలసినటువంటి ధనాన్ని తీసుకుని మూటగట్టుకున్నాడు. మళ్లీ వచ్చిన దారినే బయటకు వచ్చేశాడు. ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి ఆ కన్నం దగ్గర బయట వేపు నుంచని ఉన్నాడు ఈ బసవేశ్వరుడు. కాపలా వాళ్ళు ఎవరు చూడలేదు లోపలికి వెళ్ళటం. కానీ ఈ దొంగ లోపల నుంచి బయటికి వచ్చే సమయంలో అప్పుడు మాత్రం ఈ కాపలా వాళ్ళు చూశారు, దొంగ దొంగ నడిచారు. ఈ హడావిడిలో ఈ బ్రహ్మయ్య గాస్త తప్పించుకుని పారిపోయాడు. అయితే అక్కడి నుంచున్నటువంటి ఈ బసవేశ్వరుని మాత్రం పట్టుకున్నారు కాపలా వాళ్ళు, మహారాజు దగ్గరే తీసుకెళ్లారు. రాజా, కోశాగారంలో దొంగతనం జరిగింది, దానికి కన్నం వేశారు. ఇతడు దొంగ కాదు, కానీ దొంగ మాత్రం పారిపోయాడు. దొంగని ఇతను చూశాడు. ఆ దొంగ వెడుతూ ఉండగా ఇతను ఏ రకంగానూ మాకు చెప్పలేదు, కనీసం అరవను కూడా లేదు, చూస్తూ ఉండిపోయాడు. మరి ఏం జరిగిందో మాకు తెలీదు. ఆ దొంగకి ఇతనికి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయేమో కూడా మాకు తెలీదు. జరిగినటువంటి విషయాన్ని మీకు విన్నవించాం, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసినా సరేను అని చెప్పేసి ఈ బసవేశ్వరుణ్ణి ఆ రాజుగారికి అప్పగించి వాళ్ళు కాస్త తిరిగి వెళ్లిపోయారు కాపలా వాళ్ళు. ఇప్పుడు ఈ రాజుగారు ఆ బసవేశ్వరుణ్ణి అడిగాడు, ఏమయ్యా బసవేశ్వర, ఏం జరిగింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బసవేశ్వరుడు, మహారాజా, జరిగినటువంటి విషయాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు అసలు కోశాగారంలో ఏం ధనం పోయిందో ఒకసారి మీరు లెక్క చూడండి, కోశాధికారి కబురు చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ రోతగాళ్ళు గుమాస్తాలు ఉన్నారే వాళ్ళకు కూడా కబురు చేయండి, అసలు ఎంత ధనం ఉందో ఎంత ధనం పోయిందో విషయం మనకు తెలుస్తుంది, కాబట్టి మీరు ముందు ఆ విషయం చూడండి అన్నాడు. రాజుగారు వెంటనే కోశాధికారికి ఆ గుమాస్తాలకి వాళ్ళందరికీ కూడా కబురు చేశాడు. వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు, చూశారు, అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం. రాజుగారు ఆశ్చర్యపోయాడు. అక్కడ నేలంతా కూడా బంగారమయమైపోయింది, బంగారపు శుద్ధలు అక్కడ పడి ఉన్నాయి, ఏమిటి ఇవి అన్నాడు. ఈ విషయాన్ని నేను తర్వాత వివరిస్తాను మహారాజా, ముందు లోపల ధనం ఎంత పోయిందో చూడండి అన్నాడు. ఇంతలో కోశాధికారి గుమాస్తాలు అందరూ కూడా వచ్చి, మహారాజా, ధనం ఏమీ పోలేదు అని చెప్పేసి వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు రాజుగారు అడిగాడు, బసవయ్యా, ఏం జరిగింది, ఏమిటి ఈ బంగారం, ఏమిటి ఈ బంగారం శుద్ధలు, ఏమిటి నేలంతా బంగారం ఎందుకైపోయింది అని. అప్పుడు ఈ బసవేశ్వరుడు జరిగిన విషయం అంతా కూడా మహారాజుకు చెప్పి, ఇదంతా ఆ కన్నడ బ్రహ్మయ్య దొంగ యొక్క ప్రభావమేను అన్నాడు. దొంగకు కూడా ఇంత శక్తి ఉంటుంది అని విన్నటువంటి మహారాజు ఆశ్చర్యపోయి, ఆ రోజు నుంచి బ్రహ్మయ్య దొంగతనం చేసేవంటి అవసరం లేకుండా అతని భక్తులకు అతడు చేసేవంటి ఆ అర్చనకు ఏ రకమైనటువంటి అడ్డంకి కూడా రాకుండా అతనికి ధనాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రకంగా బ్రహ్మయ్య శివభక్తులను అర్చించి మరణానంతరము కైలాసం చేరాడు.
3: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

ప్రసంగేతృతిష్టస్కేరీపరిలోకో విద్యేనా చిత్వాన్ అరుద్యుతీయమస్తి తమ్యద్ధి.

ఏదమాదాక్తం వత్సలవోషే పదంజలేవత్యాభ్యమేవత్యాగ్రేణ జలే జగే దేవత.

ేదక్షిణా సదజ్ఞాత్రం వహతిక్షిణాయుక్తం వహన్ కృత్తి యజ్ఞం వహ.

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Yoga Ritual Discourse. In this, you are about to listen Samadhi, presented by Sri Ramakrishnan. Thank you. Om Namah Shivaya.
1: Shri Gurubhyo Namah. Hari Om. Om Sahanavatu, Sahanobhunaktu, Sahavivyankaravavahai. తేజస్వినధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అథ యోగానుశాసనం. యోగశ్చిత్తవృత్తి నిరోధః. తదాదృష్టస్వరూపే అవస్థానం. వృత్తిసారూప్యమితరత్ర. వృత్తయః పంచతయ్యః క్లిష్టాక్లిష్టాః. ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతయః. ప్రత్యక్ష అనుమాన ఆగమాః. ప్రమాణాని విపర్యో మిథ్యా జ్ఞానం మతత్రూప ప్రతిష్టం. శబ్ద జ్ఞానానుపాతి వస్తుశూన్యో వికల్పః. అభావ ప్రత్యాలంబనా వృత్తిర్నిద్రా. అనుభూత విషయాసం ప్రమోష స్మృతిః. అభ్యాస వైరాగ్యాభ్యాంతం నిరోధః. తత్ర స్థితౌ యత్నోభ్యాసః. సతు దీర్ఘకాలనైరంతర్య సత్కారా సేవితో దృఢభూమిః. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. తత్పరం పురుషఖ్యాతేః గుణవైతృష్ణ్యం. వితర్క విచార ఆనందాస్మిత అనురూపానుగమాత్ సంప్రజ్ఞాతః. విరామప్రత్యాభ్యాస పూర్వ సంస్కారశేషోన్యః. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానాం. శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషాం. తీవ్ర సంవేగానామాసన్నః. మృదు మధ్యాదిమాత్రత్వాత్ తతోపి విశేషః. ఈశ్వర ప్రణిధానాత్ వా క్లేశకర్మ విపాకాశైః అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. సత్పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్ తస్య వాచకః ప్రణవః. తజ్జపస్తదర్థ భావనం. తతః ప్రత్యక్ చేతనాధిగమో అభ్యంతరాయా భావశ్చ. వ్యాధి స్థ్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతిర్ భ్రాంతి దర్శనాలబ్ధ భూమికత్వ అనవస్థతత్వాని చిత్త విక్షేపాః తే అంతరాయాః. దుఃఖ దౌర్మనస్య అంగమే జయత్వ శ్వాస ప్రశ్వాసాః విక్షేపసా భువః. తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసః. అతః న ప్రత్యర్థ నియతం. యది పునరిదం సర్వతః ప్రత్యాహృతి ఏకస్మిన్ అర్థే సమాధీయతే తదా భవతి ఏకాగ్రంతి. సో వి సా వాట్ ఏకాగ్రత ఇస్, వాట్ సింగిల్ పాయింటెడ్ సింగిల్ ఫోకస్డ్ మైండ్ ఇస్. అతః న ప్రత్యర్థ నియతం. దేర్ ఫోర్ సిన్స్ ఇట్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ బిట్వీన్ ఈచ్ అండ్ ఎవ్రీ thought function, each and every thought function means different objects, on different objects, therefore it is called ekagram, it doesn't go beyond the other thought, the other objects of thoughts. Yopi sadasya pratya pravahena chittam ekagram anyate. So whoever thinks that because of the sadasya pratya pravaha, sadasya pratya pravaha means samana pratya, similar thought functions, because of similar thought functions, whoever thinks, whoever takes a similar thought function to be ekagrata, single pointed mind, focused mind, tasya idi ekagrata pravaha chittastha dharmaha. For them, if the ekagrata is the nature of the chitta, which is having this flow of thoughts, dharmah tada ekam nasti pravajitam kshanikatva, then that kind of chitta it is not, because it is a kshanika, it is dependent on each of the pratyas, each pratyas, therefore it is kshanika, therefore you cannot say it to be ekak chitta ekagra chitta. Atha pravahamshasya eva pratyasya dharmah sa sarvah sadrusha pratyaya pravahi va విసదృశ ప్రత్య ప్రవాహీవ ప్రత్యర్థ నియతత్వాద్ ఏకాగ్ర ఏవేతి విక్షిప్త చిత్తం అనువృత్తి. సో ప్రవాహ అంశస్య ఏవ ప్రత్యస్య ధర్మ. సో ఇట్ ది నేచర్ ఆఫ్ దట్ చిత్త ఇస్ డిపెండెంట్ ఆన్ ది ప్రవాహ, ఆన్ ది ఫ్లో ఆఫ్ థాట్స్, దేర్ఫోర్ సర్వం సదృశ ప్రత్య ప్రవాహీవ విసదృశ ప్రత్య ప్రవాహీవ, వాట్ ఎవర్ ది థాట్ ఫంక్షన్, వాట్ ఎవర్ ది మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ బి, ది స్టేట్ ఆఫ్ ది మైండ్ బి, whether it is dependent on a single thought function or whether it is dependent on the multiple thought function, whether there is so many thoughts or whether there is only one సింగిల్ థాట్ ఫ్లో. ప్రత్యర్థ నియతత్వ సిన్స్ ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ థాట్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ ఆబ్జెక్ట్. సి ఐ థింక్ అబౌట్ ద సేమ్ థింగ్ దేర్ ఆర్ డిఫరెంట్ థాట్ ఫంక్షన్స్ దే ఆర్ నాట్ గ్రూప్డ్ క్లబ్ దస్ వన్ థాట్ ఈచ్ థాట్ ఫంక్షన్ హ్యాస్ ఎ థాట్ ఆబ్జెక్ట్ సో వెదర్ ది థాట్ ఆబ్జెక్ట్ ఇస్ సేమ్ ఆర్ డిఫరెంట్ డస్ నాట్ మ్యాటర్ సో ఏకాగ్ర ఏవైతి వెన్ ఎవర్ ఐ ఎమ్ థింకింగ్ అబౌట్ పాట్ పాట్ పాట్ పాట్ ఈచ్ థాట్ ఫంక్షన్ ఆఫ్ పాట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది థాట్ ఆబ్జెక్ట్ పాట్ ఓన్లీ దట్ ఆర్ పాట్ కాట్ వాట్ ఎవర్ సో దేర్ ఆల్సో pot, cot, cloth, etc. Each thought function depends on each of the thought objects. So, there also, at that time also, the thought function is same. Therefore, it is not a vikshipta, disturbed. The mind is not disturbed. You cannot say that mind to be a disturbed mind. Because whatever the thought function, according to the thought object, it is there. Therefore, తస్మాత్ ఏకం అనేకార్థం అవస్థితం చిత్తం ఇతి తస్మాత్ ఏకం అనేకార్థం అవస్థితం దేర్ఫోర్ ది చిత్త వాట్ ఇస్ ది నేచర్ ఆఫ్ చిత్త చిత్త ఇస్ డిపెండెంట్ ఆన్ వన్ ఆబ్జెక్ట్ థాట్ ఆబ్జెక్ట్ వన్ థాట్ ఫంక్షన్ డిపెండెంట్ ఆన్ మల్టిపుల్ థాట్ ఫంక్షన్ డిపెండెంట్ ఆన్ మల్టిపుల్ థాట్ ఆబ్జెక్ట్స్ అకార్డింగ్ టు ఈచ్ థాట్ దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ది చిత్త ఇది చిత్తేన ఏకేన అన్వితాః స్వభావ భిన్నాః ప్రత్యయః జాయేరన్ అథ కథం అన్య ప్రత్యయ దృష్టస్య అన్య స్మర్త భవేద్ అన్య ప్రత్యయ ఉపచితస్య చ కర్మాశయస్య అన్య ప్రత్యయ ఉపభోక్త భవేద్ సో ఇది తస్మాత్ ఇది చిత్తేన ఏకేన ఏకేన అనన్వితాః స్వభావ భిన్నాః ప్రత్యయః జాయేరన్ ఇఫ్ ది చిత్త వాట్ ఎవర్ చిత్త చిత్తేన ఏకేన ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ వన్ బాడీ సో విత్ దట్ అనన్వితాః విత్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ దట్ కైండ్ ఆఫ్ స్వభావ భిన్నాః దట్ కైండ్ ఆఫ్ థాట్ ఫంక్షన్స్ ప్రత్యయః జాయేరన్ థాట్ ఫంక్షన్స్ హ్యాపన్ విచ్ ఇస్ అగేన్స్ట్ ది నేచర్ ఆఫ్ దట్ మైండ్ అండ్ దట్ ఆబ్జెక్ట్ which has no relationship to that mind or object then atha katham anya pratyaya drishtantasya then if one sees something and one another person experience something the one who has experienced or has seen that object will remember that object but if it is in different way if there is no relationship between the thought and the object then one person will see in the other person may be experiencing it that kind of situation will happen therefore without any relationship therefore anya pratyaya upachitasya cha karmaashayasya anya pratyaha upabhokta bhavet and the karmas which are gained by one chitta will be experienced by another chitta. One chitta sees things, another chitta experiences. One chitta experiences it, and because of that there is samskara, and that samskara is experienced by, because of that samskara, whatever karmas are going to happen, that is experienced by some other person. This kind of confusion will happen. Kathanchit samadhiyamanam api yetat gomaya vayasiyam nyayam akshipati. Therefore, whichever way you are going to explain this, it will become like this, Gomaya Payasiyam. It will become a common term that what is Payas? Gomayam Payasiyam. You say Gomayam, that which is a product of a cow, is this Payas, this milk, or this porridge. So, whichever way you say. So, if you say gomayam, the cow's product is this porridge. How do you make this porridge? From this cow's product. Now, cow's product means it can be milk, it can be curd, it can be its urine, it can be its cow dung, whatever. Because panchagavya, there is a medicine system called panchagavya where it's a system for purificatory rites. They take this. They give this in as a prasad. in some kind of karmas, this is, has to be taken, eaten by the person who performs the karma. They mix five different products of the cow. They'll have urine, little bit of cow dung, and then little bit of this milk, curd, and the clarified butter. So they mix this and they give it as prasad. It's a purificatory thing. So that kind of system is here also. What is this porridge made of? You will say this is made of cow's product. Now urine is also from cow. Then milk is also from cow. So this you wanted to point out to the milk, but now the lakshana is definition is now they are in the urine or its cow dung also. Therefore, kincha, not just that, there is another problem also. Sva anubhava apahnavas chittasya anyatve prapnoti katham. Now, I am experiencing something, but the another person chittasya anyatve prapnoti, another person will experience that. Katham, how if you say, yadu aham adraksham tat sprushami yaccha asya asparaksham tad pashyami aham iti pratyaya sarvasya pratyasya bhede sati pratini abhedena upasthite eka pratyaya vishayo ayam abheda atma aham iti pratyaya katham atyanta bhinneshu chitteshu vartamanah samanyam ekam pratyaya pratinam ashrayet sva anubhava grahyascha ayam abheda atma aham iti pratyayah nacha pratyakshasya mahatyam pramanantrena vibhuyate pramanantram cha pratyakshavalena eva vyavaharam lavate tasmat ekam anekartham avasthitam cha chittam. Now I have seen something. Whatever I have seen, that I am touching. Now whatever I am touching is what I am seeing. These kind of thought functions happen. They, though, are two different experiences. Seeing and touching, they are two different experiences, but they have a correlation. I have seen whatever object I have seen, I am touching. Or whatever object I am touching, I am seeing. This kind of correlationship is there. So, sati pratinam, pratini abheda, abhedena upasthite. Eka pratyaya vishayo ayam abheda atma. So this thought function is dependent on experience and the seeing experience, touching experience and seeing experience. These two experiences, both the experiences are dependent on one pratyayi, the chitta, which is based, which chitta, the thought functions, these thought functions, these experiences happen. So, eka pratyaya vishayo ayam abheda atma aham iti abhi pratyaha. So, though these two thought functions happen in the same mind, because of these different thought functions, the relations between these two thought functions, whoever has seen this is touching this. That me, that I who saw this, is the same eye which is touching this. So this kind of relationship is there. Therefore, abheda atma aham iti pratyaya katham atyanta bhinneshu chitteshu vartamanah. So this experience that I am the same person who has touched it and seen it, this kind of different non-differentiating idea of the self, how katham atyanta bhinneshchiteshu vartamanah, how can it happen when the difference, we already saw one experiencing and the other seeing, etc., this kind of thing, samanyam ekam pratyenam ashrayet, how can it be dependent on one chitta, pratyenam, one from where the pratyaya starts, how can it be dependent on that one chitta, sva anubhava grahyascha ayam abheda atma aham iti pratyaha. And this experience Is it wrong then if you say no? It is our own experience that I am the one who has seen this and I am the one, the same one who is touching this also. So this kind of experience cannot be negated because nacha pratyakshasya mahatmyam pramanantrena vibhuyate. The experience is pratyaksha, direct perception, and there can be no pramana which can negate the pratyaksha. Pratyaksha experience, unless and until it is a wrong experience, there can be no other pramana which can negate it. Therefore, pramanantram cha, because why? Pramanantram cha, pratyaksha valene eva vyavaharam labhate. All the other pramanas are dependent on pratyaksha for its functioning. Therefore, tasmad ekam anekartham avastitam chittam. Therefore, the mind is that which is ekam, one, and aneka artham, dependent on manifold objects, and which is stable on those objects. That is what the nature of chitta is. Yesya idam shastrena parikarmaha nirdishyate tatkatham. And the shastra is also giving the teaching of the parikarma. Parikarma means the kind of karma which is needed to purify the mind. What is the method to purify my mind? Which is when the mind is based on different kind of these kind of objects, it is going to create different kind of functions, thought functions. So how to purify my mind from all those kind of nonsense, if you ask, he says, Maitri Karuna Udita Upek. Maitri Karuna Mudita Upekshana Upekshana Sukha Dukha Punya Punya Vishayana Bhavana Taschitta Prasadanam Maitri Karuna Mudita Upekshana Sukha Dukha Punya Punya Vishayana Bhavana Taschitta Prasadanam Maitri Karuna Mudita Upekshana Sukha Dukha Punya Punya Vishayana Bhavana Taschitta Prasadanam Maitri Karuna Mudita Upekshanam Sukha Dukha Punya Apunya Vishayanam Bhavanataha Chitta Prasadanam. The mind attains a peaceful state because of these kind of bhavanas, feelings, meditation. What is that? Maitri Karuna Mudita Upekshanam. On each of these people, each of these situations, Sukha, Dukha, Punya, Punya, Vishayanam, on each of these kind of objects, you have to do this bhavana. On the objects, Tatra, Sarva, Praneshu, Sukha, Sambhoga, Panneshu, Maitri, Bhavaye. This is the method. So, now first, the Maitri, Karuna, Mudita, Upekshanam is the Parikarma. Is the purificatory rite. Is the purification method, is the mind, is the method to make your mind clean. So then there are four methods prescribed here. Where should I apply which method? That is prescribed in the second state, which is a Sukha, Dukha, Punya, Apunya, Vishayanam. What should I do with the first operation? What should I do on these situations? Bhavanataha, I should have to do that bhavanataha.

యయే సపురుషో మాయాపరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే భూరం వాంఛనలో నిలోంబరమహర్ నాథో ఇమాం సూపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం.

మూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తథార్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహా విభూతి సహితం.

శివనామం తలచిన వెంటనే తన్మయీకరణ చెందే మనసే కైలాసం, మనుగడే కైవల్యం, తలపులే ప్రమథులు, ప్రత్యణువు పరమేశ్వర నర్తనమే.

ఇది శ్రీ శివసహస్రనామ స్తోత్రం. మహాభారతం అనుశాసనక పర్వాంతర్గతమైనటువంటిది. ఏ అనుశాసనక పర్వంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడిందో అదే పర్వంలో ఈ శివసహస్రం కూడా అందించబడింది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మహాభాగవత శిఖామణి అయిన భీష్మ పితామహుడు అందజేశాడు. ఆచార్యుడు అందజేసినది విష్ణు సహస్రనామ స్తోత్రమైతే, సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీ శివ సహస్రనామ స్తోత్రాన్ని భీష్మాదులందరికీ తెలియజేసినట్లుగా అనుశాసనక పర్వం మనకు అందజేస్తున్నది. అతి సనాతనమైన శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఆదిలో బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో 10,000 నామాలుగా గ్రహించి క్రమక్రమంగా అనేక మంది దేవతలకు దేవర్షులకు అందజేశాడని, స్వర్గలోకంలో ఉన్నటువంటి తండి అనేటటువంటి దేవర్షి దీనిని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు 1,000 నామాలుగా అందజేశాడని మహాభారతం తెలియజేస్తున్నది. ఆ 1,000 నామాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి నుంచి ఉపదేశం పొందినట్లుగా తానే తెలియజేస్తూ, భీష్మ పితామహుడు, ధర్మరాజు మొదలైన వారందరూ ఉన్నటువంటి క్షేత్రములో ఉపదేశిస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు విని ధరించబోతున్నాం.

శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం తాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఓం.

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థ కృష్ణయేవ చ శృగాల రూప సిద్ధార్థో ముండః సర్వ శుభంకరః అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వసాయీనభస్థలః త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుః సువర్చసః గజః దైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచర ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః ఘోరో మహాతపః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః న్యగ్రోధరూపోన్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణవాసశ్చ హర్యస్వః సహాయకర్మకాలవిత్ విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడభాముఖః హుతాసనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాసనః ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధిః సర్వ

భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాం పతిః వజ్రహస్తశ్చ విష్కంభీ చమూ స్తంభనయేవ చ వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రమపూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్.

నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ

అనుగతో బల ఇతిహాసస్య కల్పశ్చ గౌతమోథ నిశాకర దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకర కలిహి లోకకర్త పశుపతిర్మహాకర్త హ్యనౌషధ అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్రయేవ చ నీతిర్హ్యనీతి శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః బహు ప్రసాదస్

మహాఘోరో వశీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః స్వస్తిదస్వస్తి భావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః కృష్ణవర్ణ సువర్ణశ్చ

మహాత్రో మహానేత్రో నిశాలయః మహాంతకో మహాకర్ణో మహోష్ఠశ్చ మహాహనుః మహానాసో మహాకంబుః మహాగ్రీవశ్మశానభాక్ మహావక్షామహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః లంబనో లంబితోష్ఠశ్చ మహామాయప్పయోనిధిః మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః మహానఖో మహారోమః మహాకోశో మహాజటః ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః స్నేహనో స్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః వృక్షాకారో వృక్షకేతురనలో వాయువాహనః గండలీ మేరుధామా చ దేవాధిపతిరేవ చ అథర్వశిష్యః సామాస్యః ఋక్సహస్రామితే క్షణః యజుపాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా అమోఘార్థప్రసాదశ్చ అభిగమ్యః సుదర్శనః ఉపకారప్రియః సర్వః కనకః కాంచనఛవిః నాభిర్నందికరో భావః

సునిశ్చలః కపిల కపిశ శుక్ల ఆయుశ్చైవ పరోపరః గంధర్వో హ్యదితి స్తార్క్షః సువిజ్ఞేయో సుశారదః పరస్వధాయుధో దేవ అనుకారీసు బాంధవః తుంబవీణో మహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలో నలః బంధనో బంధకర్తా చ సుబంధన విమోచనః సయజ్ఞారిః సకామారిర్మహాదంష్ట్రో మహాయుధః బహుధా నిందితః శర్వః శంకరః శంకరో ధనః అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహ అహిర్బుధ్నియో నిలాభశ్చ చేకితానో హవిస్తథా అజైకపాశ్చ కాపాలీ త్రిశంకురజితః శివః ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువోధరః ప్రభావః సర్వగో వాయురర్యమా సవితారవిః ఉషంగుశ్చ విధాతా చ మాంధాతా భూతభావనః విభుర్వర్ణ విభావీ చ సర్వకామగుణావహః పద్మనాభో మహాగర్భశ్చంద్రవక్త్రోనిలోనలః బలవాంశ్చోపశాంతశ్చ పురాణ పుణ్యచంచురీ కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః సర్వాశయో దర్భచారీ సర్వేషాం ప్రాణినాం పతిః దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వరత్నవిత్ కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రయః కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః వణిజో వర్ధకీ వృక్షో వకుళశ్చందనశ్చదః సారగ్రీవో మహాజిత్రులలోలశ్చ మహౌషధః సిద్ధార్థకారీ సిద్ధార్థః ఛందో వ్యాకరణోత్తరః సింహనాదః సింహదంష్ట్రః సింహః సింహవాహనః ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః అమోఘః సంయతో హ్యస్వో భోజన ప్రాణధారణః ధృతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరిః హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలప్రవేశినాం ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః గాంధారశ్చ సువాసశ్చ తపస్సక్తో రతిర్నరః మహాగీతో మహానృత్యో హ్యప్సరోగణ సేవితః మహాకేతుర్మహాధాతుర్నైకసానుచరశ్చలః ఆవేదనీయ ఆదేశః సర్వగంధసుఖావహః తోరణస్తారణో వాతః పరిధీపతిఖేచరః సంయోగో వర్ధనో వృద్ధో అతివృద్ధో గుణాధికః నిత్య ఆత్మసహాయశ్చ దేవాసురపతిపతిః యుక్తశ్చ యుక్తబాహుశ్చ దేవో దివి సుపర్వణః ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువోథ హరిణో హరః వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః శిరోహారీ విమర్శశ్చ సర్వలక్షణలక్షితః అక్షశ్చ రథయోగీ చ సర్వయోగీ మహాబలః సమాంనాయో సమాంనాయః తీర్థదేవో మహారథః నిర్జీవో జీవనో మంత్రః శుభాక్షో బహుకర్కశః

కుండీ వికుర్వణ హర్యక్ష కకుభో వజ్రి శతజిహ్వ సహస్రపాత్ సహస్రమూర్ధా దేవేంద్ర సర్వదేవమయో గురుః సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృత్ పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠ కృష్ణపింగళః బ్రహ్మదండ వినిర్మాత శతఘ్నీ పాశశక్తిమాన్ పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మీ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతిః అనంతరూపో నైకాత్మా దిగ్మతేజః స్వయంభువః ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంభా మనోజవః చందనీ పద్మనాలాగ్రః సురభ్యుత్తరణో నరః కర్ణికార మహాస్రగ్వీ నీలమౌళిపినాకధృత్ ఉమా

శయానాజాగ్రమాణాశ్చ వ్రజన్నుపవిశంస్తథా ఉన్మిషం నిమిషంశ్చైవ చింతయంతః పునః పునః శృణ్వంతః శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవం స్తువంతః స్తూయమానాశ్చ తుష్యంతి చ రమంతి చ జన్మకోటి సహస్రేషు నానా సంసారయోనిషు జంతోర్వికత పాపస్య భవే భక్తి ప్రజాయతే ఉత్పన్నాత భవే భక్తిరనన్యా సర్వభావతః భావినః కారణే చాస్య సర్వయుక్తస్య సర్వధా ఏతద్దేవేషు దుష్ప్రాపం మనుష్య

நமோ மஹத்பியோ ரிஷிப்யோ குருப்யோ நமஹ. ஓம் நமோ பகவதே ருத்ராய. சிவமயமைய சபா சதசுக்கு சவினய நமஸ்சு சமர்ப்பணம் చేసుకుంటూ నిన్నటి రోజున శ్రీ రుద్రోపనిషత్తులో 5వ అనువాకంలో హ్రస్వాయ చ వామనాయ చ బృహతే చ వర్షీయసే చ వృద్ధాయ చ సంవృద్ధ్వనే చ వరకు చెప్పుకున్నాం. ఇందులో బాల్యం నుంచి వార్ధక్యం వరకు ప్రతి అవస్థలో మన లోపల రుద్ర చైతన్యం ఎలా ఉంటుందో ఒకటి పరిశీలించడం ఒకవైపు, అదేవిధంగా మన చుట్టూ చూస్తున్నటువంటి ఈ విశ్వంలో హ్రస్వరూపములు మొదలుకుని మరుగుజ్జు రూపములు మొదలుకుని ఎదుగుతున్న రూపములు, క్రమంగా ఎదిగి పండిన రూపములు, ఇవన్నీ కూడా రుద్ర చైతన్యంతో ప్రకాశిస్తున్నాయని, వాటన్నిట్లో రుద్రత్వాన్ని ఎలా చూడాలో చెప్పుకున్నాం. అలాగే మనం అనుభవిస్తున్న ప్రతి అవస్థలో కూడా రుద్రుడు ఆ వయస్సుకి అవస్థకు తగ్గ చైతన్యాన్ని ప్రసరించినప్పుడే మన జీవనం అనేది నిర్వహింపబడుతుంది. ఆ కారణం చేత సంవృద్ధ్వనేచ అంటే సమృద్ధి పొందినటువంటి వాడు, పరిపూర్ణుడు అని అర్థం. ఇక్కడ అంటే అన్ని విధముల సర్వాధికములైన స్తుతి నమస్కారములతో సంతృష్టి పొందేటటువంటి వాడు అని అర్థం చెప్పారు సమృద్ధ్వనేచ అని. నమస్కారానికి యోగ్యుడెవరు అని ప్రశ్నిస్తే పరమేశ్వరుడు ఒక్కడే నమస్కారానికి యోగ్యుడు. నమస్కరించడానికి ఏ ఏ సద్గుణములు కావాలో అవన్నీ పరిపూర్ణముగా ఆయన వద్దే ఉన్నాయి. ఆయన్ని కాదని, ఆయనతో సమానంగా కానీ ఆయనతో అధికంగా కానీ ఎవరిని భావించడానికి వీల్లేదు. పరమేశ్వరుడు పరమేశ్వరుడే. దీనికి మన వేదంలోని మాత్వా రుద్ర చుక్రుధ అనేటువంటి మంత్రంలో ఏం చెప్తున్నాడంటే, ఓ పరమేశ్వర, సమస్త దేవతల చేత నమస్కృతుడైనటువంటి నిన్ను మేము అనుచితంగా స్తోత్రించినట్లయితే, అంటే స్తోత్రించవలసిన విధంగా కాకుండా ఏదో అరకొరగా స్తుతించినట్లయితే, లేదా అల్పులేని ఇతరులతో పోల్చి స్తుతించినట్లయితే మమ్మల్ని క్షమించవయ్యా అని ఆ మంత్రం చెప్పారు. ఆ మంత్రం ద్వారా మనకు అక్కడ కూడా రుద్ర శబ్దం కనబడుతుంది. అంటే రుద్రుడు సర్వాధికత్వాన్ని తెలియజేస్తున్నారు. సర్వదేవమైనటువంటి రుద్రుడే సంవృద్ధ్వనేచ అని చెప్పి ఈ బృహతేచ వర్షీయసేచ అనే మాట బట్టి పరబ్రహ్మస్వరూపుడు అనే తెలుసుకోవాలి. ఈ పరబ్రహ్మ స్వరూపుడు గనుకనే తర్వాత మంత్రంలో నమో అగ్రియాయచ ప్రథమాయచ అని వర్ణిస్తున్నారు. అగ్రియాయచ అంటే అగ్రమునందు ఉన్నవాడు అని. అగ్రం అంటే మొదట ఉన్నవాడు. మొదట ఉన్నవాడు అంటే సృష్టికి మొదట అనగానే మనకు తెలిసినంత మేరకు ఎవరు మొదలు? బ్రహ్మదేవుడు మొదలు, సృష్టికర్త అని అంట. ఎప్పుడైనా మనం వెళ్ళగలిగిన కారణం దాకా వెళ్ళి దానివల్ల జరిగిందండి అని వెంటనే నిర్ణయం చేసుకుని ఆ కారణం మీద రభస చేస్తూ ఉంటాం. కానీ ఈ కారణం వెనక మరో మహాకారణం ఉంటుంది. అందుకే అగ్రియాయచ అని చెప్పినప్పుడు ఈయనే మొదటివాడు అంటే మరి బ్రహ్మదేవుడు కూడా మొదలే కదా అంటే తర్వాత సమాధానం ప్రథమాయచ అని. బ్రహ్మదేవుడు సృష్టికి మొదలు అనుకుంటే ఈ ఆయన కంటే మొదలయ్యా ఈయన అని మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. ఈ అగ్రియాయచ ప్రథమాయచ ఈ రెండు మాటలు వేదంలో మరొక చోట హిరణ్య గర్భసమవర్తత అగ్రే అని మనకు కనిపిస్తుంది. హిరణ్య గర్భుడే ముందు ఉన్నాడు అని, అగ్రమునందు సమవర్తత ఉండేవాడు అని హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుణ్ణి అగ్రే అని చెప్పినప్పుడు అగ్రియాయచ అంటే బ్రహ్మదేవుడా అంటే ఆ బ్రహ్మ కూడా ముందు ఉన్నవాడు గనక హిరణ్య గర్భం జనయామాస పూర్వం అని వేదంలోనే మళ్ళీ చెప్పబడుతుంది. హిరణ్య గర్భుణ్ణి తన నుంచి కలిగించిన వాడు అని, పరబ్రహ్మ తన నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మని ఆవిర్భవింపజేశాడు. బ్రహ్మస్వరూపుడై ఉన్నది ఆయనే, బ్రహ్మమునకు పూర్వమున్న పరబ్రహ్మము కూడా ఆయనే అని చెప్పడానికి అగ్రియాయచ ప్రథమాయచ అని. ఉపనిషత్తులో ఇదే విషయాన్ని చెప్తూ యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రగణోహి తస్మై తమీశ్వరం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని చెప్పారు. సృష్ట్యాదియందు బ్రహ్మను కల్పన చేసి ఆ బ్రహ్మమునకు వేదములు ఇచ్చినటువంటి ఆ రుద్రునికి నమస్కారం అని శ్వేతాశ్వత ఉపనిషత్తు మనకు తెలియజేస్తున్నది. ఈ కారణం చేతనే అగ్రియాయచ ప్రథమాయచ అని. మనం పరిశీలన చేసినప్పుడు అగ్రియాయచ ప్రథమాయచని ఎలా తెలుసుకోవాలంటే, మనలో బాల్య యౌవన కౌమార వార్ధక్యాది అవస్థలను ఎవడైతే కల్పిస్తున్నాడో ఆయన ఆ ఆత్మస్వరూపుడు ఈ దేహము కంటే ప్రాచీనుడు. ఈ దేహము జీర్ణాద్యవస్థల్ని వెళుతూ ఉన్నా, తచ్చైతన్యంగా దేహములో ఈయన పరిభ్రమిస్తున్నా, ఈ దేహము కన్నా ప్రాచీనుడైనటువంటి వాడు గనక ఆ స్వామిని అగ్రియాయచ ప్రథమాయచ ఆత్మస్వరూపుడు అని చెప్పడం కూడా. అందుకే పరబ్రహ్మ చైతన్యం ఆత్మస్వరూపం అనేది మనం ఇందులో గ్రహించబోతున్నాం.
ఈయన యదా తమస్తన్నదివాన రాత్రి నసన్న చాసత్శివయేవ కేవల అని మళ్ళీ ఉపనిషద్ వచనమే ఇది. ఋగ్వేదంలో చెప్పిన నాసదీయ సూక్తం మొదలైనవన్నీ మనం తీసుకుంటే దాని యొక్క ప్రమాణములతో శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తున్న మంత్రం ఇది. అప్పటికింకా పగలు లేదు, రాత్రి లేదు, వెలుగు లేదు, చీకటి లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. ఆ స్థితిలో ఉన్నవాడెవరు అంటే శివయేవ కేవల, శివుడొక్కడే మాత్రం ఉన్నాడు అన్నారు. అంటే ఈ పగలు రాత్రి వెలుగు చీకటి మనం చూస్తున్న మన అనుభవానికి వస్తున్నటువంటివి. అయ్యా వెలుగు లేకపోతే చీకటి ఉండాలి, చీకటి లేకపోతే వెలుగు ఉండాలి, రెండూ లేనిది ఎలాగా అని మనం అనవచ్చు. ఎందుకంటే మనకి అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది అలవాటు, కానీ రెండిటికీ అతీతమైనది ఒకటి ఉందని మనకు తెలియదు. మన బుద్ధులతో మనం ఆలోచిస్తున్నాం. చీకటి వెలుగు ఈ రెండూ కూడా సృష్టికి సంబంధించినటువంటివి. ఈ రెండిటికి ఆవలు ఉన్నటువంటిది ఉన్నదే అది ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిచ్చ ధీర నామాని కృత్వా అభివదన్యదాస్తే అని చెప్పబడుతున్నది. తమసస్తు పారే, తమస్సుకి ఆవల అని చెప్పారు. ఏ తమస్సుకి? ఈ సృష్టి స్థితి లయలన్నీ ఎక్కడ జరుగుతున్నాయో దానికి ఆవల వెలిగేటటువంటి వాడు ఆయన. అందుకు ఆ స్థితిలో ఈ సృష్టి ఇంకా అంకురప్రాయం కూడా పొందని అవస్థలో ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. నసన్న చాసత్యవయేవ కేవల. సృష్టి త్రిగుణాత్మకం, సృష్టికి అతీతమైన బ్రహ్మ త్రిగుణాతీతం. అందుకే త్రిగుణాతీత స్థితిలో ఉన్న బ్రహ్మమునకే శివం అనే పేరుని మనం వివరించుకున్నాం. అందుకు అగ్రయాయచ ప్రథమాయచ, ఆ ప్రథమమైన ఆ చైతన్యమే సృష్టి నిర్మాణమైనప్పుడు అందులో ప్రవేశించింది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అని వేదం చెప్పినట్లుగా ఈ సృష్టి అంతటిని ఏర్పాటు చేసి దానిలో అనుప్రావిశత్, ఇది విశేషం. విశత్ అంటేనే ప్రవేశించుట, ప్రావిశత్ అంటే బాగా వెళ్ళుట, అది అనుప్రావిశత్, అది విశేషం. అను అంటే ఎడతెగకుండా అని అర్థం. ఆయన ప్రవేశించి ఎడతెగకుండా తన చైతన్యాన్ని వ్యాప్తి చేసేడు గనక ఆ విషయాన్ని చెప్పారు ఇక్కడ. అలా వ్యాప్తి చేసేటువంటి ఆ స్వామి ఎలాగ వ్యాపించి ఉన్నాడు జగత్తులో అంటే నమ ఆసవేచ అజిరాజచ అని చెప్పారు. ఆసవేచ అజిరాజచ, ఆసవే అంటే ఆసు వ్యాప్తవ్ అనే ధాతువు నుంచి ఇది వచ్చింది, అంటే వ్యాపించుట అని అర్థం. ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆ వ్యాపించి ఉండడమే కాకుండా చైతన్య రూపంలో నిత్యం ఇందులో నర్తన చేస్తూ ఉన్నటువంటి వాడు, కదులుతూ ఉన్నవాడు గనక అజిరాజచ. అజిరాజచ అంటే గమన కుశలుడు అని అర్థం. అశ్నోతి సర్వం జగ వ్యాప్నోతి త్యాసుహు అని చెప్పారు. అదేవిధంగా గమన కుశలత్వం, ఇక్కడ గమన కుశలాయేత్యర్థ అజిరాయ అన్నారు. గమన కుశలత్వం అంటే కదలిక అనేటటువంటిది. తాను ప్రవేశించి కదలిక తేవడం వల్లనే ఈ జగత్తంతా సంచలనం అవుతున్నది. ఇలాగా మనం చూస్తున్న విశ్వాన్నంతటిని అందులో అంతర్యామిగున్న పరమేశ్వరుని చూపించి చూపించి నువ్వు చూస్తున్న ఈ విశ్వానికి ముందే ఉన్నవాడయ్యా అని అగ్రయాయచ ప్రథమాయచ అని చెప్పి ఆయన విశ్వంలో ఏ విధంగా వ్యాపించాడంటే ఆసవేచ అజిరాయచ అని ఇంత చక్కగా వివరించారు ఇక్కడి వరకు. ఇక్కడ అటు తర్వాత మంత్రములు నమ శీఘ్రయాయచ నుండి ద్వీప్యాయచ వరకు ఈ పంచమోన వాకంలో చివరి మంత్రములు. ఈ మంత్రాలను మనం పరిశీలించినట్లయితే ఇవి జల ప్రవాహాలకు సంబంధించినటువంటి స్వరూపాన్ని చెప్తాయి. జల ప్రవాహాల రూపంలో ఉన్న రుద్రుణ్ణి వర్ణిస్తున్నారు ఇక్కడ. అయితే ఇంతవరకు మహాచైతన్యం అని చెప్పి వెంటనే జల ప్రవాహాల రూపంలో చెప్పడం ఏంటి, ఎట్నుంచి ఎడు తీసుకెళ్తున్నాడు ఇందులో మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇది జల ప్రవాహం మాత్రమే కాదు, చైతన్య ప్రవాహం కూడా. ఈ రెండింటిని మనం పరిశీలించాలి. అయితే జల ప్రవాహ అర్థం తీసుకోరాదా అంటే అది కూడా తీసుకోవాలి. ఎందుకంటే జలముల యందు కూడా అంతర్యామి అయి ఉన్నటువంటి వాడు పరమశివుడే. ఆ కారణం చేతనే మనం ఒక్క చిన్న జల ప్రవాహాన్ని చూసినా అందులో ఉన్న శివుణ్ణి తలుచుకుని నమస్కరించుకోవాలి. వేటిలో ఒక మహానదుల్లోనే కాదు, స్వామి అన్ని జల ప్రవాహాల్లో ఎలా ఉంటాడో ఇక్కడ చెప్పారు. అసలు జల వ్యవస్థని వేదం ఏ విధంగా దర్శించిందో చూడండి ఇక్కడ. నమ శీఘ్రయాయచ శీభ్యాయచ నమ ఊర్మ్యాయచ అవస్వన్యాయచ నమ స్రోతస్యాయచ ద్వీప్యాయచ. శీఘ్రయాయచ అంటే వేగంగా ప్రవహించేటటువంటి జల ప్రవాహాలలో అంతర్యామయే ఉన్న రుద్రునికి నమస్కారము. శీభ్యాయచ కొన్ని వేగంగా ప్రవహించిన చిన్న ప్రవాహాలు అవచ్చు. శీభ్యాయచ అంటే మహాజల ప్రవాహములు, చాలా పెద్దగా ప్రవహించే జల ప్రవాహాలు, వాటిలో అంతర్యామి. అయితే కేవలం ప్రవాహంలో మాత్రమే అంతర్యామ అంటే ఆ ప్రవాహాలలో
ఊర్మ్యాయ చ, ఊర్ములు అంటే తరంగాలు అని అర్థం. ఆ తరంగాలలో కూడా అంతర్యామిగా ఉంటాడట ప్రతి అణువులో. అంతేగాని తరంగాలు నువ్వు చూసుకో, ప్రవాహం నేను చూసుకుంటాను, ఇంకొకరికి అప్పచెప్పడు ఆయన. ఆ తరంగాలు కూడా వాటిల్లో కూడా ఆయన అంతర్యామి అయి ఉంటాడు. అటుపై అవస్వన్యాయ చ, కొన్ని చోట్ల జలము ఏ చప్పుడు లేకుండా ప్రవహిస్తుంటుంది. కొన్ని చోట్ల మనం వెళుతూ ఉంటేనే అక్కడ ఏదో మహాప్రవాహం ఉందిరా అని మనకు తెలిసిపోతుంది. ఒక నయాగరా కానీ లేదా కుట్రాళం కానీ ఇలాంటి జలపాతాలకు దగ్గర వెళుతూ ఉంటేనే ఆ శబ్దాలు ఎంత దివ్యంగా ఉంటాయో వింటూ ఉంటే, ప్రకృతి ఏ శబ్దం చేసినా అందంగా ఉంటుందండి. ఎందుకు? అది పరమేశ్వర శబ్దం. అది ఆ ప్రకృతిలో వ్యాపించి ఉన్నదంతా పరమేశ్వర శబ్దం. మన అరణ్యంలో కూర్చుని పక్షులన్నీ కిలకిలకిల్లాడిపోతూ ఉంటాయి, ఎంత గోలగా అరుస్తున్నా వినడానికి ఎంతో అందంగా ఉంటుంది. మన యొక్క ఈ ఛానల్స్లో ఒక్కడ వాల్యూమ్ పెంచినా అమ్మో భయంకరం భరించడం. కారణం అది ఈశ్వరుడు అంతర్యామిగా ఉండేటువంటి ప్రాకృతికమైన అంటే ఏమాత్రం కృత్రిమత్వం లేనటువంటి ఆ శబ్దస్వరూపుడు, శబ్దబ్రహ్మ స్వరూపుడు ఎన్నిట్లోంచి మనల్ని పలకరిస్తున్నాడో చూడండి అక్కడ. ఈ విధంగా మహాప్రవాహాల్లోని వేగంగా ప్రవహించే వాటిల్లోని వాటికున్న తరంగాల్లో కూడా అంతర్యామి అయినటువంటి వాడు, వాటి వైబ్రేషన్స్ అని చెప్తారు. అటు తర్వాత అవస్వన్యాయ చ అంటే నిశ్శబ్దంగా ప్రవహించేటటువంటి శబ్దముల రూపంలో ఉన్నటువంటి వాడు. ఇక స్రోతస్యాయ చ, మహావేగం చెప్పాడు, మహాప్రవాహాలు చెప్పాడు, శబ్దము లేని వాటివి చెప్పాడు, తరంగాలు చెప్పాడు. స్రోతస్యాయ చ అంటే చిన్న చిన్న జల ప్రవాహాలు వాటి లోపల ఉండేటటువంటి వాడు. ఇలా ప్రవాహాలన్నీ ఏర్పడుతూ ఏం చేస్తున్నాయి? ద్వీప్యాయ చ, ద్వీపముల యందు ఉండేవాడు అని మళ్ళీ అన్నారు. ప్రవాహాల ఒక్క ప్రవాహాలు చెప్పుకోవడమే కాదు, ఈ ప్రవాహాల వ్యవస్థ వల్ల ద్వీపం అనేది ఏర్పడుతుంది. ద్వీపం అంటే నలువైపులా జలముండి మధ్యలో దిబ్బగానే ఉంటే ద్వీపం అంటారు. ద్వీపం నుంచే తెలుగు దిబ్బ పుట్టింది, సంస్కృతం ద్వీపం నుంచే. ఈ విధంగా మనం ఈ వర్ణించిన వ్యవస్థను చూస్తే, జలముల యొక్క స్థితిని గమనించినట్లయితే, రుద్రాన్ని స్మరించే వాడికి అడుగడుగున రుద్రానుభవం ఎలా లభిస్తుందో చూడండి. ఇక్కడ ఒక చిన్న జల ప్రవాహం దగ్గరికి వెళ్ళినా ఓహో ఇందులో కూడా ఈశ్వరుడు ఉన్నాడని నమస్కరిస్తాం. ఒక మహాజల ప్రవాహాన్ని చూసి దగ్గరికి వెళ్ళలేకపోయినా, ఎందుకంటే దాంతో పాటు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, దూరం నుంచి నమస్కరించినా అక్కడ మహావేగం ఆయన ఉంచడం వల్లనే అది మరొక చోటుకి వెళ్ళగలదా వేగం వల్ల. వెళ్ళి ఇంకెక్కడో దాహార్తులై ఉన్న వాళ్ళకి అది అందిస్తాడు, అందుకే అక్కడ మహావేగాన్ని పుట్టిస్తాడు. అందుకే ఈశ్వర వ్యవస్థలో, ప్రాకృతిక వ్యవస్థలో ఈశ్వర చైతన్యం ఎంత చక్కగా, ఎంత ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది చూడండి. జగత్తును మనం పరిశీలించినప్పుడు ఏదో కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో ఈ జగత్తును అడవడం లేదు. దీని వెనకాల ఒక అద్భుతమైన ఈశ్వర ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను ప్రతి అణువులోని, ప్రతి క్షణంలోని, ప్రతి కణంలోని మనం పరిశీలించాలి. అది రుద్రం చెప్తున్నది. అలా పరమేశ్వరుడు ప్రకృతిలో ప్రతి క్షణాన్ని, ప్రతి కణాన్ని కనిపెట్టుకోవడం వల్లనే అందరి జీవితాలు ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని రకాల జల వ్యవస్థలను ఏర్పరిచి ద్వీపాన్ని కూడా ఏర్పరిచాడు. అంటే అన్ని ముంచేయడం కాదు, ముంచకుండా కొంత మిగుల్చుతాడు, ఆ మిగిల్చిన దానిలో కొంతమంది బ్రతుకుతారు. ఇది విశేషం. అయితే ఈ స్వరూపాలను ఎందుకు ప్రార్థించాలి అంటే, ఈ ప్రవాహాలన్నీ మనకు అనుకూలించుగాక. ఈ మాట అనుకుని ఒక ప్రవాహాన్ని చూసి నమస్కరిస్తే, ఒకవేళ దానిలో మనను కొట్టిపారేసే ఘోరత్వం ఉన్నా అది అఘోరమై పరిణమిస్తుంది. ద్వీపాలలోని, ప్రవాహాలలోని, అక్కడ ఆ సమీపాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇది లాభిస్తుంది. అందుకే మాటి మాటికి చెప్పుకుంటున్నాం, సకలాంతర్యామిని సర్వేశ్వరుణ్ణి ఒక్కసారి సర్వేశ్వరాన్ని నమస్కారం పెడితే చాలదా అండి? ఇక్కడున్నవాడు, అక్కడున్నవాడు, అక్కడున్నవాడు, ఇక్కడున్నవాడు ఎందుకు చెప్పాలి ఇవన్నీ కూడా? అంటే నువ్వు ఇవన్నీ చూస్తూ ఉంటావు గనక వీటన్నిటి యందు ఆయన ఉన్నాడని ఎరుక నీకు కలగాలి. ఒకటి, వీటి నుంచే నీ బ్రతుకుంది గనక వీటి ద్వారా ఆయన నిన్ను రక్షించాలి గనక వాటి నుంచి శివాన్ని నువ్వు సంపాదించడమే ఇందులో ఉన్న అంతరార్థం. మరి ఒకటి, ఇంకొకటి, ఈ ప్రవాహ రూప చైతన్యం ఏదైతే ఉందో ఇది కేవలం జల ప్రవాహాలకే కాకుండా జగత్తు అంతా కూడా ప్రవాహశీలంగా ఉన్నది. ప్రవాహం వల్లే పరిణామం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ మార్పులు ఒక్కొక్కసారి మహావేగంగా జరుగుతుంటాయి, ఒక్కోసారి కొద్ది పరిమాణంలోనే పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి విశాలమైన మార్పులు జరుగుతుంటాయి, ఒక్కసారి మనకి కనిపెట్టకుండా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. అరే చూస్తూ చూస్తూ ఉండగానే ఇంత పెద్దవాడైపోయాడండి అనుకుంటూ ఉంటాం, ఒక్కోసారి వాడు మారేడని కూడా మనకు తెలియదు. ఇలాంటి పరిమాణాలు, పరిణామాలు ఇవన్నీ కూడా ఆ వేగంగా తక్కువగా ఇవి జరిపేటువంటి మహాచైతన్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. జగత్తంతా కూడా సరసరణశీలత్వాత్ ప్రవాహ రూపమైన చైతన్యంతోనే ఉంది గనక
ఇక్కడ అగ్రియాయ చ ప్రథమాయ చ ఆసవే చ ఆజిరాయ చ ఆ గమన కుశలురు అనగానే చైతన్యం ఎన్ని విధాలుగా ప్రవహిస్తుందో చూడాలి. ఇలాంటి ప్రవాహ లక్షణాలన్నీ మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇది మనం పరిశీలించినట్లయితే రుధిరము మొదలైనవి శరీరంలో ప్రసరిస్తున్నాయి. ఏవి ఎక్కడికి ఎంత వేగం వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి, అలాగే ఎక్కడికి నెమ్మదిగా వెళ్లాలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నిలవుండాలో అక్కడ నిలవుండాలి. అన్ని చోట్ల రుధిరం ఉంటే అది బాధ. అందుకే రుధిరం కొన్ని చోట్ల ద్వీపం వలె కొన్ని పొడి భాగాలను బయట పెట్టి ఆ చుట్టూ చుట్టుకుని వెళుతూ ఉంటుంది. అంటే బయట ఎలాగ ఈ నదీ నదాలు బయట ప్రసరిస్తూ వివిధములైన వాటిని కాపాడుతున్నాయో మనలో కూడా రుధిరాదులు ఆ విధంగా ప్రసరింపబడుతూ ఉన్నాయి. ఎవరు చేసుకుంటున్నారు ఈ వ్యవస్థ అంతా? మనమా? మనం చేయగలుగుతున్నామా? మెదడుకి ఎంత వెళ్ళాలి, గుండెకి ఎంత వెళ్ళాలి, ఛాతీకి ఎంత వెళ్ళాలి, పాదానికి ఎంత వెళ్ళాలి, ఏ భాగాన్ని పొడిగా ఉంచాలి, ఏ భాగాన్ని తడిగా ఉంచాలి, ఇదంతా చూసుకుంటున్నది ఎవరు? అంతర్గత చైతన్యం. దీన్ని బట్టే చెప్పుకుంటున్నాం, ఉపాధి నాది అనుకుని అహంకరించే మనకే అంతర్గత చైతన్యం తెలియదే. ఈ కారణం చేతనే మనలో సప్తధాతువులు నిర్వహిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని మాతృరూపంగా కొలిచినప్పుడు రుధిర సంస్థిత, అస్థి సంస్థిత, మజ్జా సంస్థ ఇలాంటి నామాలన్నీ లలితా శాస్త్రనామంలో చెప్పుకున్నాం. దీని అర్థం ఏంటి? సప్తధాతు రూపమైనటువంటి ఈశ్వర చైతన్యం. అందుకే హరస్వాయిచ వామనాయిచ నుంచి మీరు ఇక్కడ గమనించితే మన ఉపాధుల యందు సర్వోపాధుల యందు ఈశ్వర చైతన్యం ఎలా ప్రవహిస్తుందో చూడండి. అంటే రుద్రం మనకి మొత్తంగా ప్రపంచమంతా విశ్వేశ్వరుని చూపిస్తూనే నీలో ఎలా నడుపుతున్నాడో తెలియజేస్తున్నాడు. ఇలా నీలో నడిచే సప్తధాతు వ్యవస్థ నీకు శుభంగా పరిణమించాలి కానీ ఘోరంగా ఉండరాదు అనుకుంటే రుద్రాన్ని అధ్యయనం చేయాలి, రుద్రాన్ని వినియోగించుకోవాలి. అందుకే రుద్రాధ్యాయం వల్ల రోగాదులు తొలగుతున్నాయంటే ఆ శక్తి దీనిలో ఉంది. మన చైతన్యాన్ని క్రమబద్ధీకరించగలిగే శక్తి మంత్రముల్లో నింపి ఉంచాడు ఆ మహర్షులు. అటువంటి దివ్యమైనటువంటి ఇక్కడ జల వ్యవస్థను ఎందుకు చెప్పారు అనేది ఒకటి చూడాలి మనం. జలం చాలా దివ్యమైనది, ఈశ్వర స్వరూపం. అన్నిటిలోకి మొదట జలాన్నే చెప్తారు, ఆ తర్వాతే మిగిలినవన్నీ కూడా. మనం ఉన్నటువంటి ఈ సృష్టి ప్రతిసర్గం నుంచి ఆవిర్భవించింది. అందులో జలం మొదట ఉందని అటుపై మిగిలినవన్నీ ఆవిర్భవించాయని తిరిగి జలంలోనే కలుస్తున్నాయని కదా మనం చెప్పుకున్నాం. అందుకు జలం మనకి ఆధారం. అందుకు ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణావ ఆపహ పశవ ఆపోన్నమాపో అమృతమాపహ అని చెప్పుకుంటున్నాం. ఏంటి దీని అర్థం? ఈ సర్వము అపోమయం, అంటే జలమయమైనటువంటిది అని వర్ణించాం. ఆ జలములు పరమేశ్వర స్వరూపములు. ఆ కారణం చేతనే ఈశ్వరుని మనం జలములతో అభిషేకం చేస్తాం. ప్రతి శివక్షేత్రం దగ్గర కూడా అత్యద్భుతమైన జల వ్యవస్థ ఉంటుంది, ఆశ్చర్యకరం. మనకి నిజంగా మన యొక్క దేవాలయ వ్యవస్థ ఏదో విశ్వాస కేంద్రములు కావు అని ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అది విజ్ఞాన కేంద్రాలు. ప్రతి ఆలయ నిర్మాణం కూడా ఆ ఊరిని రక్షించే వ్యవస్థతో ఏర్పాటు చేశారు. కేవలం దేవతాశక్తి మంత్రశక్తులు ఒకవైపు ఉంచి నగర నిర్మాణ విజ్ఞానం మనకు దగ్గర ఒకటి ఉంది. ఆ దేవాలయాన్ని ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఆ విధంగా నిర్మించడం వల్ల ఆ ఊరికి ఉండేటటువంటి నిర్మాణ వైఖరిలో మార్పు వస్తుంది. పైగా అక్కడ జలాది వ్యవస్థ ఊరికి బాగా అందజేసే విధంగా ఆలయాలను ఏర్పాటు చేయడం, వాటి పక్కన కోనేరు నుంచడం, ఇంత వ్యవస్థ ఏర్పాటు చేశారు గనక వేలాది సంవత్సరాల మహాలయాలు కూడా సుస్థిరంగా ఇప్పటికీ నిలబడున్నాయి మనకి. ఒక్కొక్కటి దివ్యమైనటువంటి ఆలయాలు చిదంబరం మొదలైన చూస్తే ఆశ్చర్యచకితులమవుతాం. ఆ పక్కన జల వ్యవస్థ ఎంతో గొప్పది. అంతేకాదు మీకు ముఖ్యంగా ఈ కర్నూలు పరిసరాలు పరిశీలించినట్లయితే శివక్షేత్రాలు చాలా దివ్యంగా కనిపిస్తాయి, మహానంది మొదలైనవి. ఒక మహానందే కాదు, అటువంటి శివక్షేత్రాలు సుమారు 5-6 చుట్టుపక్కల. కానీ మనలో పరిశోధనా దృక్పథం లేదు, పవిత్ర భావము తక్కువైపోతుంది, విశ్వాసం పూర్తిగా ప్రబలిపోయింది, తగ్గిపోయింది. ఏముందండి ఏదో నమ్మకం అండి అని మనం అనుకుంటున్నాం. నమ్మకం కాదండి, విజ్ఞానం. దాని గురించి పరిశోధించమని వేడుకోవాలి సైంటిస్టులందరినీ కూడా. పరిశోధిస్తే చాలా తెలుస్తాయి. కర్నూలుకి దగ్గరలో ఒక ఆలయం ఉంది, బహుశా పేరు గుర్తులేదు కానీ బుగ్గరామేశ్వర ఆలయమో ఏదో అనుకుంటాను. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యపోయాం. ఈ మహానంది వద్ద ఏ విధంగా అయితే ఒక చిన్న కొలను ఉండి అది క్రిస్టల్ క్లియర్ వాటర్, అది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎటు వెళుతున్నది, కొన్ని ఎకరాలు పండించగలదట ఆ జలం. అంత చక్కటి ఒక కోనేరు ఉంది. అది చూసి శివదర్శనం చేసి ఇటు రాగానే ఆ కోనేరు పరిసరాల్లో బిల్వవృక్షాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి జపం చేసుకోవచ్చు అని వెళితే ఆశాభంగమైంది. ఎందుకంటే
చెప్పరాని విధంగా అక్కడ మలమూత్రములన్నీ నింపు ఉంచారు ఈ మానవులు. అంత అసహ్యంగా ఉన్నాయి. అంటే కనీసం అది పరమేశ్వర స్వరూపమని, అది చూడవలసిన శాఖ ఏదైతే ఉందో వాళ్ళకు పట్టించుకోరు. వాళ్ళు పరిరక్షిస్తున్నది ఏమిటయ్యా, అంత ఆలయంలో ఉంటే హుండీని పరిరక్షించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఆలయం అక్కర్లేదు, ఈ పరిసరాలు అక్కర్లేదు, దీని పవిత్రత అక్కర్లేదు, ఈ ఆలయం పక్కన ఈ కోనేరేమిటి, ఈ కోనేరుతో ఇంత జల వ్యవస్థ అవడం ఏంటి, ఏమిటో అర్థం కావట్లేదు. ఏమైనా అర్థమైనా అర్థం కాకపోయినా నమస్సహమానాయ అని ఆయనకు సహించడం అలవాటు, సహిస్తున్నాడు ఆయన. ఆ కారణం చేతనే ఆయన దయామయుడు, సహిస్తున్నాడు కనుక ఇంకా మనం ఇలా ఉండగలిగాం. లేకపోతే దేవాలయాల పట్ల మనం చేస్తున్న ద్రోహాలకి ఆ స్వామి ఎప్పుడు అలుగుతాడో మనకు తెలియదు. మొత్తానికి ఈ జల వ్యవస్థ, ఈశ్వరాలయం, వీటన్నిటిని మనం పరిశీలించాలి. ఎందుకు మహాత్ములు ఏర్పాటు చేశారు? గంగానది ప్రవహిస్తోందంటే అది పుట్టిన చోటు నుంచి సాగర గర్భంలో కలిసే వరకు ఆ నదీ తీరంలో ఎన్ని ఈశ్వర క్షేత్రాలు, విష్ణుక్షేత్రాలు వెలసి ఉన్నాయి. గోదావరమ్మ తాను పుట్టిన నాసిక త్రయంబక క్షేత్రం మొదలుకుని సముద్రంలో కలిసే వరకు ఎన్నెన్ని దివ్య క్షేత్రాలు ఉన్నాయి మనం పరిశీలించితే. అమరేశ్వరుడు కృష్ణాతీరంలో వెలసి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా నడుపుతున్నాడు దర్శించడానికి అవకాశం ఇచ్చినటువంటిది. కేవలం ఇప్పుడు మనం వాటిని విహార కేంద్రాలు చేయడానికని ఆ ప్రాకృతిక పరిసరాలన్నింటినీ పాడు చేసి కొత్త కొత్త నిర్మాణాలు చేసి ధ్వంసం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికైనా వీటి ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే వైదికమైన ఈ దివ్య విజ్ఞానాన్ని, ఆ జల వ్యవస్థలో కూడా ఈశ్వరుడే ఉన్నాడన్న విషయాన్ని మన ఈశ్వరాలయాల సన్నిధిలోనే మనం తెలుసుకుంటున్నాం. ఈ భావన మనకు వచ్చినప్పుడు రుద్రం బ్రతుకులో మనకి ఉంటే ఎక్కడికి వెళ్ళినా శివుడు కనబడుతూ ఉంటాడు. ప్రతి జల ప్రవాహం దగ్గర కూడా కనిపిస్తాడు. ఇంకా ఇంకా జల వ్యవస్థలు తర్వాత మంత్రంలో వస్తాయి. అక్కడ వెళ్ళినప్పుడు ఆ మొదటంతా చాలా వివరించారండి, తర్వాత తర్వాత పరిగెత్తించేళ్ళండి ఆయన అని మీరు అనుకోకుండా, నేను ముందుగా ఇది చెప్పడం ఏంటంటే ఇక్కడ చెప్పింది ఇక్కడే వదిలేయకుండా గుర్తుపెట్టుకుంటే అక్కడ నేను ఇంత వివరించనక్కర్లేదు. అది విశేషం. చెప్తున్న వైఖరిని సరిగ్గా పరిశీలించండి, ఏ విధంగా వెళుతున్నది, ఎక్కడ ఒక్క మంత్రాన్ని కూడా నేను విడిచిపెట్టడం లేదు. ఇక్కడ ఇంత వివరం ఇచ్చాను అంటే మీకు మళ్ళీ జల వ్యవస్థ ఇచ్చినప్పుడు ఇంత వివరం అక్కర్లే, అక్కడ చక్కగా వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఇది దాటేసేయండి అని మాత్రం వ్యాఖ్యానించుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకేం పర్వాలేదు, కానీ ఏ రోజుకి ఆ రోజు అంటే మేమంతా ఫ్రెష్ శివలింగాలు లాంటి వాళ్ళు, నీరు పోస్తే మొత్తం క్లియర్ అయిపోతామంటే నేనేం చెప్పలేను. అలా కాకుండా ఎప్పటికప్పుడు బాగా గుర్తుపెట్టుకుంటే తర్వాత దానికి పనికొస్తుంది. ఈ విధంగా జలస్వరూపుడైన, విశ్వవ్యాపకమైన మహా చైతన్య ప్రవాహ స్వరూపుడైన స్వామిని నమస్కరించారు. ఈ చైతన్య ప్రవాహానికి నమస్కారము. శివుడంటే ప్రవాహం, చైతన్య ప్రవాహం. ఆ ప్రవాహాన్ని గుర్తు చేయడానికే శంకర్ల వారి శివానంద లహరి, సౌందర్య లహరి అని చైతన్య ప్రవాహాలను మనకు చెప్పారు. ఆ లహరుల్ని గుర్తు తెచ్చుకోవాలి. ఆ లహరే మనలో విహరిస్తున్నది. ఆ లహరిని మీరు హరి లహరి, హరి అనండి హర అనండి, లహరి మాత్రం అదే మహా చైతన్యం, సర్వవ్యాపకమై ప్రవహిస్తున్నటువంటిది. ఆ చైతన్యాన్ని షష్ఠోనువాకంలో నమస్కారం.

పాపం పెద్దవాడి బాధ్యతలు ఒక్కొక్కసారి చూస్తే జాలి కూడా వేస్తుంది. పెద్దబ్బాయి కదా, మీరే ముందు రావాలండి అంటుంటారు, ఏ కర్మల్లోనైనా వేటిలోనైనా. ఆహా, నాకు పెద్దవారిని హోదా ఇచ్చారంటారా, లేకపోతే పనులు భారం పెట్టారంటారా, వాడు బాధ్యత వాడిది. అలాగే కనిష్ఠుడికి వాడుకుండవలసింది ఇది ఉంటాయి. అందుకే సృష్టిలో వాడు చేసేటువంటి కర్తవ్యాలు బట్టి వాడికి గౌరవం ఆయా సందర్భాల్లో వస్తాయి. అందుకే జ్యేష్ఠుడు ఆయనే, కనిష్ఠుడు ఆయనే. జ్యేష్ఠుడు కనిష్ఠుడు సరిగ్గా చెప్పారు, బాగుంది. అన్ని విధాలా జ్యేష్ఠుడు. దేనిలో జ్యేష్ఠుడు కాడు చెప్పండి, వయస్సులో జ్యేష్ఠుడు కాడా? ఏనాటి వాడు, అనాది గనక జ్యేష్ఠుడు. విద్యలో జ్యేష్ఠుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, అన్ని విధాల జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠ శబ్దం మనం ఎక్కడెక్కడ వాడతామంటే, మనం ఏ వ్యవస్థలో ఉన్నా వ్యవస్థలో మనకు కనిపిస్తున్న ఒక పెద్దవాడిని జ్యేష్ఠుడు అంటాం. గురువుల దగ్గర మన శిష్యులుగా చేరితే మనం చివరి శిష్యులు అవ్వచ్చు, కనిష్ఠులు. కానీ వాడా మా గురువు గారి యొక్క ప్రథమ శిష్యులు వాళ్ళండి వాళ్ళు అని ఒకరిని చూపిస్తాం, వాడు జ్యేష్ఠుడు. అయితే ఆ గురువు ఇచ్చిన విద్యా చైతన్యం అక్కడే ఆగిపోయిందా? కనిష్ఠుడిలో కూడా అదే ప్రకాశిస్తుంది చివరి వరకు కూడా. ఇలాగ విశ్వం అంతా కూడా జ్యేష్ఠంతో మొదలై కనిష్టం వరకు ప్రవాహ రూపంలోనే వెళుతున్నది చైతన్యం. అందుకే జ్యేష్ఠుడిగా ఉన్న రుద్రుడికి నమస్కారం, కనిష్ఠుడిగా ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారం. సరే, మధ్యలో ఎవరున్నారు? జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ. మరి మొదలు చివరా చెప్పారు. సరే, నమః పూర్వజాయ. మనకు కనిపిస్తున్న పెద్దవాళ్లలో ఈయనే అన్నాం. మరి ఈయన్ని మించి పెద్దవాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్న. అంటే మన తరం వచ్చేటప్పటికి ఒక్కడే జ్యేష్ఠుడు కనిపిస్తున్నాడు. సరే, కానీ ఈ జ్యేష్ఠుడిని మించిన జ్యేష్ఠుడు ఎవరైనా ఉన్నారా? ప్రశ్న వస్తే నమ పూర్వజాయ, మొదట కలిగిన వాడు అని అర్థం. పూర్వజాయ, మొదటిగా కలిగిన వాడు. ఈయన కలిగినవాడా? అదొక మళ్ళీ ప్రశ్న. జా అంటే పుట్టినవాడు, కలిగినవాడు. పరమేశ్వరుడు పుట్టేవాడు కలిగేవాడు కాదు, ఉన్నవాడు ఆయన, అది విశేషం. పూర్వజాయ, ఉన్నవాడు కలిగేట. అంటే అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తమయ్యాడు, తొలుత వ్యక్తమైంది ఈయనే, అటు తర్వాత ఆయన నుంచి అన్నీ వ్యక్తమయ్యాయి. అందుకు పూర్వజాయ చ, మొదట పుట్టినవాడు ఆయనే, అపరజాయచ చివరకు ఉండేవాడు ఆయనే. జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ పూర్వజాయచ అపరజాయచ. ఇవి మనం పరిశీలించినప్పుడు జగత్తులో ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అంటే ఈ చిన్నవాడు మళ్ళీ పెద్దవాడే మరికొందరు చిన్నవాళ్ళకే మార్గదర్శకం అవుతాడు. ఈ విధంగా ప్రసరిస్తూ ఉండడమే చైతన్య ప్రవాహం యొక్క లక్షణం. అందుకే జ్యేష్ఠుడై కనిష్ఠుడై పూర్వజుడై అపరజుడై ఉన్నటువంటి స్వామి మధ్యమాయ చాపగల్భాయచ అన్నాడు. సరే, మొదటివాడు చివరివాడని చెప్పారు, మరి మధ్యవాడు కాదా అండి? మధ్యమాయచ, మధ్యమంలో కూడా ఆయనే ఉన్నాడయ్యా అని. ఇది కేవలం మనం చూసే పెద్ద చిన్న ఇవే కాకుండా సృష్టిలో ప్రతి వ్యవస్థలోనూ ఇది ఉంటుంది. మొదలు, మధ్య, చివర, ఈ మూడు ప్రతి దానిలో కూడా ఉంటాయి. ఒక కార్యంలోనూ అంటే క్రియలోనూ ఉంటుంది, వస్తువులోనూ ఉంటుంది, దేశంలోనూ ఉంటుంది, కాలంలోనూ ఉంటుంది. ఈ నాలుగింటిలో కూడాను వ్యాపించి ఉండేటువంటిదే దేశ, కాల, వస్తు, క్రియ. ఈ నాలుగింటిలో కూడా జ్యేష్ఠ, కనిష్ఠ, పూర్వ, మధ్యమ, అపర అనే లక్షణములు ఉంటాయి. ఈ లక్షణములన్నీ పరిపూర్ణమైతేనే ఒక సిద్ధి అనేది లభ్యమవుతుంది. వీటన్నిటి యందు ఈశ్వర చైతన్యం ఉంటేనే ఇవన్నీ పరిపూర్ణమవగలవు. మధ్యముడి బాధ్యత మధ్యముడికి ఉంటుంది, చివరివాడి బాధ్యత చివరిది, జ్యేష్ఠుడి బాధ్యత జ్యేష్ఠుడిదే. ఇలా ఈ ఇన్ని రూపములతోనే విశ్వ నిర్మాణం, విశ్వ నిర్వహణ ప్రతి చోట జరుగుతున్నది గనక వీరందరికీ కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ నమస్కరిస్తున్నారు ఇక్కడ. అపగల్భాయచ, ఇదో గొప్ప మాట. అపగల్భాయచ అంటే ఇంకా పూర్తిగా ఇంద్రియములు ఎదగని స్థితిలో ఉన్నటువంటి వాడు, అంటే శిశు స్థాయిలో ఉన్నవాడు, ఎదుగుతున్నవాడు అనండి. పూర్ణంగా ఎదగని వాడు, శిశు స్థాయిలో ఉండేవాడు అంటే అప్పుడే పుట్టిన శిశువులో కూడా రుద్రుణ్ణి పరిశీలించడం. అది ఆయన గాని విడిచిపెడితే దేనికి ఉనికి లేదండి, ఎందుకంటే ఉనికే ఆయన గనక. ఉనికి అయిన ఆయన దేన్ని విడిచిపెట్టినా దేనికి ఉనికి ఉండకుండా ఉంటుంది. అందుకే ఆ ఉనికి అయిన ఆయన వ్యక్తమైతేనే ప్రతిదీ తన ఉనికిని వ్యక్తం చేసుకోగలదు. ఆ విధంగా శిశురూపుడైనటువంటి పరమేశ్వరుని ఇక్కడ నమస్కరించారు. ఇదే మనం తలంచుకుంటే నిన్న మనం తాతగారు అన్నామే శివుణ్ణి, వృద్ధాయచ సమృద్ధనేచ. తాత అన్నా శివుడే, బిడ్డ అన్నా శివుడే, అది విశేషం. ఏదైనా ఆయనే, అది ఏ రూపంలోనైనా దొరికిపోతాడని. ఆయన దగ్గర మనం ముద్దు కురియాలంటే తాత అని పిలుద్దాం, ఆయన్ని ముద్దు చేయాలంటే బిడ్డ అని పిలుద్దాం. అలాగే పిలుచుకుని తరించిపోయారు భక్తులందరూ కూడా. అపగల్భాయచ, లాలించాలంటే శివుడి కన్నా శిశువు ఇంకెవడుంటారండి.

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Kannada Brahmayya. Parvakalamlo, Kannada Deshamlo, Kalyanapuram ane oka gramam undedi. Aa gramamlo కన్నడ బ్రహ్మయ్య అనేటటువంటి ఒక పరమ శివభక్తుడు ఉండేవాడు. అతడికి కుటుంబ పోషణకు సరిపోయే ఆదాయం వచ్చేటటువంటి ఆస్తిపాస్తులను ఇవన్నీ కూడా పిత్రార్జితం. తన తండ్రి సంపాదించి పెట్టినటువంటి ఆస్తి కొంత ఉంది. ఆ ఆస్తితో ఆయన కుటుంబ పోషణ మొత్తం జరుగుతుంది. అయితే అంతకన్నా విశేషమైనటువంటి ధనం కావాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఉన్నటువంటి దానితో తృప్తి పడిపోతూ ఉన్నాడు. దాంతోనే ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే శివభక్తుల్ని అర్చించడము అనేది ఆయన యొక్క విధి ఆచారం అయిపోయింది. ఎక్కడ శివభక్తుడు కనిపించినా సరే అతన్ని మాత్రం ఆయన ఇంటికి తీసుకొచ్చి అర్చన చేస్తూ ఉంటాడు, అతనికి ఆతిథ్యం ఇస్తూ ఉంటాడు. దీనికోసం మాత్రం ఆయనకి ధనం కావాల్సి వచ్చేది. మరి ఇలా విశేషమైనటువంటి అర్చన కోసమని ధనం కావాలి అని అంటే దాన్ని ఎలా అయినా సంపాదించాలి. ఈ సంపాదించడానికి మార్గం ఏమిటి అని ఆలోచించినటువంటి బ్రహ్మయ్య చోర వృత్తిని ఎన్నుకున్నాడు. ఎక్కడైనా దొంగతనం చేసి డబ్బులు తీసుకొని డబ్బులు కనుక తెచ్చినట్లయితే చాలా తేలిగ్గా సంపాదించవచ్చు. ఈ రకంగా వచ్చినటువంటి డబ్బులతో ఆ శివభక్తుల్ని అర్చించవచ్చు అనుకున్నాడు. సరే అదే పనిగా పెట్టుకున్నాడు. ఈ రకంగా మహానైపుణ్యంగా దొంగతనాలు మాత్రం చేస్తూ ఉండేవాడు. ఈ దొంగతనాలు చేయడంలో చాలా నైపుణ్యత నిపుణ సంపాదించాడు. చిత్రం ఏమిటి అంటే ఏ ఇంట్లో అయినా సరే అతడు గనక దూరాడు, దొంగతనానికి వెళ్లాడు అని అంటే అతన్ని పట్టుకోవటం అనేది ఎవరి వల్ల కాదు. మరి మంత్రం వేసేవాడో తంత్రం వేసేవాడో ఆ లేకపోతే అతని యొక్క నైపుణ్యమో ఏమిటో తెలియదు గాని ఆ ఇంటికి అతడు ఏ ఇంట్లో అయినా సరే కన్నం తవ్వి సులభంగా లోపలికి వెళ్ళిపోగలడు. రాత్రి ఆ ఇంట్లో నిద్రపోతున్నటువంటి వారి ఆ ఇంటి వాళ్ల యొక్క వేషభాషల్ని బట్టి వాళ్ల యొక్క ఆకారాలని బట్టి గృహంలో ఏం వస్తువులున్నాయో అంచనా వేసుకుంటాడు. దాన్ని బట్టి అతను దొంగతనం చేస్తాడు. కావలసినటువంటి వస్తువులు మాత్రం ఆ ధనాన్ని మూటగట్టుకుని వచ్చేస్తాడు. ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు శివభక్తులు అని ఇతను తెలుసుకున్నాడనుకోండి, వాళ్ళు గనక శివభక్తులైనట్లయితే సరాసరి యజమాని పడుకున్న చోటికి వెళ్లి యజమాని నిద్రలేపి, ఏమయ్యా నువ్వు శివారాధకుడివి, చాలా గొప్ప భక్తుడివి, ఇలా ఒళ్ళు మర్చి నిద్రపోతూ ఉన్నావు, నేను దొంగని, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను, ఇదే ఇంకొకళ్ళు గనక అయినట్లయితే మీ ఇంటిని పూర్తిగా దోచుకుని వెళ్లిపోయేవాళ్ళు కదా, నేను కాబట్టి సరిపోయింది, కొంచెం జాగ్రత్తగా పడుకుని నిద్రపోండి అయ్యా, ఒళ్ళు తెలిసేట పడుకోండి, మరి అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే ఇల్లు దొంగల పాలైపోతుంది కదా, జాగ్రత్త అని చెప్పి దొంగతనం చేయకుండా బయటకు వచ్చేసేవాడు. అదే వాళ్ళు శివభక్తులు కాని వాళ్ళలో దొంగతనానికి వెళ్ళాడనుకోండి, అలాంటప్పుడు మాత్రం చక్కగా తనకు కావలసినటువంటి నగలు అనట్రా ధనము అన్ని కూడా మూటగట్టుకుని బయటకు వచ్చేసేవాడు. ఇది అతని వృత్తిలో మళ్లీ నీతి నిజాయితీ. శివభక్తులైన వాళ్ల మీద ఉన్నటువంటి పక్షపాతం. ఈ కన్నడ బ్రహ్మయ్య ఈ రకంగా నిరంతరము ఈ రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకటి పూట శివభక్తులందరినీ కూడా అర్చిస్తూ ఉండేవాడు. ఇందులో ఇంకో విచిత్రం ఏమంటే ఎవరింట్లో అయినా గనక ఇతను దొంగతనం చేసి ఆ వస్తువులు గనక తీసుకుపోయినట్లయితే మరుక్షణంలోనే ఆ వస్తువులన్నీ అక్కడ భర్తీ అయి ఉండేవి. అంటే ఉదాహరణకి ఇరపెట్లో ఉన్నటువంటి 1000 బంగారు నాణాలు దాచిపెట్టి పడుకున్నాడు ఇంటి యజమాని. ఈ దొంగ ఇంట్లో ప్రవేశించి ఆ 1000 బంగారు నాణాలు ఎత్తుకుపోయాడు. విచిత్రం ఏమిటి అంటే ఇంటి యజమాని లేచి ఎనపెట్టు తీసేపటికి మళ్లీ అందులో 1000 బంగారు నాణాలు యథాతథంగా ఉండేవి, ఏమీ పోయేవి కాదు. ఇతను మాత్రం డబ్బులు తీసుకెళ్లిపోయేవాడు. ఇదంతా భగవంతుడి యొక్క మహిమే తప్పించేంతకన్నా ఇంకేం కాదు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా దొంగతనం జరిగిన సంగతి వాళ్ళకి తెలీదు. అసలు ఇంట్లోకి దొంగ వచ్చాడా, కన్నం చూసి దొంగ వచ్చాడు అని అనుకోవాల్సిందే తప్పించి, లేకపోతే ఇంట్లో ఏ వస్తువులు పోయినట్టుగా వాళ్ళకేం తెలియదు. ఎందుకంటే అన్ని వస్తువులు యథాతథంగా అలాగే ఉండిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరో దొంగ వచ్చాడు, పాపం కన్నం వేశాడు, ఏమీ తీసుకెళ్లలేదు, వెళ్లిపోయాడు అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏ రకంగా కాలం అనేది సాగిపోతూ ఉన్నది. ఇలా దొంగతనాలు చేసి ఆ సొమ్ము తీసుకొచ్చి శివభక్తులందరినీ కూడా సన్మానం చేస్తూ ఉండేవాడు, వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇస్తూ ఉండేవాడు. ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకసారి అతడి ఇంటికి 100 మంది భక్తులు వచ్చారు. బ్రహ్మయ్య వాళ్ళకి ఎదురేగి నమస్కారం చేసి వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆజ్ఞాపాదయాదులన్నీ ఇచ్చాడు. వాళ్ళని విస్తరీతిని గౌరవించాడు. ఇప్పుడు చెబుతూ ఉన్నాడయ్యా, తమరు స్నానం చేయండి, శివార్చన కూడా పూర్తి చేసుకోండి, మీకు భోజన సదుపాయాలన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను ఈ లోపల అని చెప్పి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా అక్కడ సమకూర్చి లోపలికి వెళ్ళాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఇంట్లో ఏ పదార్థాలు లేవు. పోనీ బయట నుంచి తీసుకొద్దామంటే డబ్బులు కూడా లేవు. అయినప్పటికీ కూడా బ్రహ్మయ్య ఏమాత్రమో నిరుత్సాహపడలేదు. సరే, కన్నం వేయడానికి కావలసిన పలుగు పారా తీసుకున్నాడు, ఇతర పనిముట్లన్నీ కూడా సంచిలో పెట్టుకున్నాడు. తిన్నగా బసవేశ్వరుడు ఇంటికి వెళ్ళాడు. బసవేశ్వరుడు ఈ బ్రహ్మయ్య అతని యొక్క భక్తి ప్రభావము, అతని యొక్క చోర నైపుణ్యము ఇవన్నీ తెలిసినటువంటి వాడు కాబట్టి చూస్తూ ఉన్నాడు. ఇదేమిటి, బ్రహ్మయ్య ఇప్పుడు వస్తూ ఉన్నాడు ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఈ బసవేశ్వరుడు. సరే, వచ్చినటువంటి ఈ బ్రహ్మయ్యని ఎదురు వెళ్లి ఆయన స్వాగతం చెప్పి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అతడు దొంగ కావచ్చు, కానీ మహాభక్తుడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు. మళ్లీ ఇందులో కూడా నీతి నిజాయితీ ఉన్నాయి చూడండి. ఈ దొంగతనం అనేది కేవలము శివభక్తుల్ని అత్యంతరం కోసమే అతడు ఈ దొంగతనం చేస్తూ ఉన్నాడు. అందుచేత ఈ బసవేశ్వరుడు ఎదురు వెళ్లి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తాను కూర్చున్న తర్వాత కుశల ప్రశ్నలన్నీ అయిపోయినాయి. ఏమిటి ఇలా వచ్చావు అని అడిగాడు బ్రహ్మయ్యని ఈ బసవయ్య. అప్పుడు ఆ బ్రహ్మయ్య చెబుతూ ఉన్నాడు, బసవేశ్వర, నీ యొక్క కృప వల్ల, ఈశ్వరుడి యొక్క కృప వల్ల అన్ని కూడా నిర్విఘ్నంగానే జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇవాళ ఓ చిన్న కష్టం వచ్చిందయ్యా. ఇంతకు ముందే నా గృహానికి 100 మంది శివభక్తులు వచ్చారు, నా ఇల్లు పవనం చేశారు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎలా ఏమంటే, వారికి ఆతిథ్యం ఇవ్వాలి అంటే నా దగ్గర ధనం అనేది ఏం లేదు, ఇంట్లో సంబారాలు కూడా లేవు. ఇక ఇప్పుడు 100 మంది భక్తులకి ధనం కావాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అంటే చాలా ధనం కావాలి. రాజుగారి ధనాగారం ఉన్నది, అది ఒక్కటే నాకు కనిపిస్తూ ఉన్నది. కావలసినంత ధనం ఉంటుంది అందులో. కాబట్టి నేను ఆ ధనాగారాన్ని కొలగట్టి అందులో ఉన్నటువంటి ధనాన్ని తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి బసవేశ్వర, ఆ ధనాగారం కావాలి అన్నట్లయితే అది ఇటువైపున ఉంటుంది, నేను ఏ వైపుగా పోవాలి, ఎక్కడ కన్నం వేయాలి, మళ్లీ బయటికి ఎలా రావాలి, ఈ విషయాలన్నీ కూడా నాకు చెబుతావు అని నీ దగ్గరకు వచ్చాను. అందుకని నీ సహాయం నాకు కావాలి. నువ్వు మళ్లీ మారు మాట్లాడకుండా నాతో వచ్చి ఆ ధనాగారం ఎక్కడుంటుందో కోశాగారం నాకు చూపించు. నువ్వు బయట నుంచో, నువ్వేం లోపల రావక్కర్లేదు, నేను లోపలికి వెళ్లి నా పని చూసుకుని నేను బయటకు వచ్చేస్తాను. ఇంటి దగ్గరేమో భక్తులు వేచి ఉన్నారు, కాబట్టి నువ్వు మాత్రం ఆలస్యం చేయొద్దు, వెంటనే లేచి బయలుదేరు అన్నాడు. ఆ భక్తాగ్రేశ్వరుడు అడిగినటువంటి దానికి ఏమీ కాదనలేకపోయాడు ఈ బసవేశ్వరుడు. సరేను అన్నాడు. వెంటనే ఇద్దరూ కలిసి బయలుదేరారు. కోటగోడ దాటి లోపలికి వెళ్ళిపోయారు. కోశాగారం దగ్గరికి వెళ్లారు. ఇదిగోనయ్యా, ఇక్కడే ఉన్నది, ఈ ప్రాంతంలోనే లోపల వైపున ఉన్నది కోశాగారం అని చెప్పాడు బసవేశ్వరుడు. సరే, ఈ దొంగ అక్కడి నుంచి కన్నం తవ్వాడు, లోపలికి కన్నం తవ్వాడు. బ్రహ్మయ్య యొక్క చోర పద్ధతి ఎలా ఉంటుంది, ఇతడు ఎలా దొంగతనం చేస్తాడో ఒక్కసారి చూద్దాము అని అనిపించింది ఈ బసవేశ్వరుడికి. అతడు కూడా ఆ కన్నం గుండా లోపలికి వెళ్లాడు. చిత్రం, చిత్రాతి చిత్రం, మహావిచిత్రం చూడండి. ఈ దొంగ బ్రహ్మయ్య నడిచినటువంటి, అతను కాలు పెట్టినటువంటి ప్రతి చోట కూడా ఆ నేలంతా కూడా బంగారం అయిపోయింది. కన్నం తవ్వుతూ ఉన్నప్పుడు మట్టి పెళ్లలు కింద పడుతూ ఉన్నాయి. ఆ మట్టి పెళ్లల్ని చేతితో పట్టుకుని పక్కకి నెట్టేస్తూ ఉన్నాడు బ్రహ్మయ్య. అతని చెయ్యి తగిలినటువంటి మట్టి పెళ్లలన్నీ కూడా బంగారపు శుద్ధలైపోయినాయి. ఇవన్నీ గమనించలేదు బ్రహ్మయ్య, లోపలికి వెళ్లిపోయాడు. ధనాగారంలో నుంచి తనకు కావలసినటువంటి ధనాన్ని తీసుకుని మూటగట్టుకున్నాడు. మళ్లీ వచ్చిన దారినే బయటకు వచ్చేశాడు. ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి ఆ కన్నం దగ్గర బయట వేపు నుంచని ఉన్నాడు ఈ బసవేశ్వరుడు. కాపలా వాళ్ళు ఎవరు చూడలేదు లోపలికి వెళ్ళటం. కానీ ఈ దొంగ లోపల నుంచి బయటికి వచ్చే సమయంలో అప్పుడు మాత్రం ఈ కాపలా వాళ్ళు చూశారు. దొంగ దొంగ నడిచారు. ఈ హడావిడిలో ఈ బ్రహ్మయ్య కాస్త తప్పించుకుని పారిపోయాడు. అయితే అక్కడి నుంచున్నటువంటి ఈ బసవేశ్వరుడిని మాత్రం పట్టుకున్నారు కాపలా వాళ్ళు. మహారాజు దగ్గరే తీసుకెళ్లారు. రాజా, కోశాగారంలో దొంగతనం జరిగింది, దానికి కన్నం వేశారు. ఇతడు దొంగ కాదు, కానీ దొంగ మాత్రం పారిపోయాడు. దొంగని ఇతను చూశాడు. ఆ దొంగ వెడుతూ ఉండగా ఇతను ఏ రకంగానూ మాకు చెప్పలేదు, కనీసం అరవను కూడా లేదు, చూస్తూ ఉండిపోయాడు. మరి ఏం జరిగిందో మాకు తెలీదు. ఆ దొంగకి ఇతనికి ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయేమో కూడా మాకు తెలీదు. జరిగినటువంటి విషయాన్ని మీకు విన్నవించాం, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేసినా సరేను అని చెప్పేసి ఈ బసవేశ్వరుణ్ణి ఆ రాజుగారికి అప్పగించి వాళ్ళు కాస్త తిరిగి వెళ్లిపోయారు కాపలా వాళ్ళు. ఇప్పుడు ఈ రాజుగారు ఆ బసవేశ్వరుణ్ణి అడిగాడు, ఏమయ్యా బసవేశ్వర, ఏం జరిగింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బసవేశ్వరుడు, మహారాజా, జరిగినటువంటి విషయాన్ని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు అసలు కోశాగారంలో ఏం ధనం పోయిందో ఒకసారి మీరు లెక్క చూడండి, కోశాధికారికి కబురు చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ రోతగాళ్ళు గుమాస్తాలు ఉన్నారే వాళ్లకు కూడా కబురు చేయండి, అసలు ఎంత ధనం ఉందో ఎంత ధనం పోయిందో విషయం మనకి తెలుస్తుంది, కాబట్టి మీరు ముందు ఆ విషయం చూడండి అన్నాడు. రాజుగారు వెంటనే కోశాధికారికి ఆ గుమాస్తాలకి వాళ్ళందరికీ కూడా కబురు చేశాడు. వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు, చూశారు. అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం. రాజుగారు ఆశ్చర్యపోయాడు. అక్కడ నేలంతా కూడా బంగారమయమైపోయింది, బంగారపు శుద్ధలు అక్కడ పడి ఉన్నాయి, ఏమిటి ఇవి అన్నాడు. ఈ విషయాన్ని నేను తర్వాత వివరిస్తాను మహారాజా, ముందు లోపల ధనం ఎంత పోయిందో చూడండి అన్నాడు. ఇంతలో కోశాధికారి గుమాస్తాలు అందరూ కూడా వచ్చి, మహారాజా ధనం ఏమీ పోలేదు అని చెప్పేసి వాళ్ళు సమాధానమిచ్చారు. ఇప్పుడు రాజుగారు అడిగాడు, బసవయ్యా ఏం జరిగింది, ఏమిటి ఈ బంగారం, ఏమిటి ఈ బంగారం శుద్ధలు, ఏమిటి నేలంతా బంగారం ఎందుకైపోయింది అని. అప్పుడు ఈ బసవేశ్వరుడు జరిగిన విషయం అంతా కూడా మహారాజుకు చెప్పి, ఇదంతా ఆ కన్నడ బ్రహ్మయ్య దొంగ యొక్క ప్రభావమేను అన్నాడు. దొంగకు కూడా ఇంత శక్తి ఉంటుంది అని విన్నటువంటి మహారాజు ఆశ్చర్యపోయి, ఆ రోజు నుంచి బ్రహ్మయ్య దొంగతనం చేసేటువంటి అవసరం లేకుండా అతని భక్తులకు అతడు చేసేటువంటి ఆ అర్చనకు ఏ రకమైనటువంటి అడ్డంకి కూడా రాకుండా అతనికి ధనాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రకంగా బ్రహ్మయ్య శివభక్తులను అర్చించి మరణానంతరము కైలాసం చేరాడు.
2: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ఓం నమ శివాయ్.

ఆదామాదారవక్తం మత్పరవోషధే పదంజలమాసన్యాభ్యమేవతాభ్యాగేణ్యేతాహి తద్దేవరా.

మూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముస్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తథార్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహా విభూతి సహితం.